శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 30వ తేదీ ఆదివారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ యల్లాప్రగడ. భారత్ ఉజ్బెకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు దినదినాభివృద్ధి చెందుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 4 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కంట్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ మోదీకి స్వాగతం పలికారు. ఉజ్బెకిస్తాన్లోని అధికారిక కార్యక్రమాల అనంతరం మోదీ కిర్గిజిస్తాన్ చేరుకుంటారు. బిష్కెక్ నగరంలో నిర్వహించనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. నేపాల్ వరద విపత్తు మృతుల సంఖ్య 682 చేరుకుంది. ఇప్పటికీ 2,400 మంది ఆచూకి తెలియటం లేదు. వారిలో 320 మంది విదేశీయులు కాగా భారతీయులు 287 మంది ఉన్నారు. విపత్తు సంభవించి 4 రోజులు కావడంతో ఆశలు సన్నగిలుతున్నాయి.

ప్రాంతాల్లో చిక్కుకున్న దాదాపు 4,400 మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. వరద దెబ్బతిన్న ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని నేపాల్ వాతావరణ శాఖ నిన్న హెచ్చరించింది. భారతీయ ప్రామాణిక సమయం ఇండియన్ స్టాండర్డ్ టైంను కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ నోటిఫై చేసింది. కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం యూటీసీకి 5.5 గంటలు జత చేస్తే వచ్చే సమయాన్ని భారతీయ ప్రామాణిక సమయంగా ప్రకటించింది. లీగల్ మెట్రాలజీ ఇండియన్ స్టాండర్డ్ టైం రూల్స్ 2026 పేరుతో జారీ చేసిన ఈ నిబంధనలు 180 రోజుల తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి. దీన్ని అన్ని న్యాయ ప్రభుత్వ పరిపాలనా కార్యకలాపాల్లో ఉపయోగించాలి. వాణిజ్యం రవాణా ఆర్థిక లావాదేవీలు న్యాయపరమైన ఒప్పందాలకు ఈ సమయాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలి. రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు ప్రభుత్వ కార్యాలయాల్లో భారతీయ ప్రామాణిక సమయాన్ని ప్రదర్శించడం తప్పనిసరి. దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ నేటి నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు వరుణయాగం పర్జన్య శాంతి సహిత కారీరిష్ట యాగాలు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. 32 మంది వేద పండితుల ఆధ్వర్యంలో తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా సైన్స్ తత్సమాన కోర్సులకు సంబంధించి జేఆర్ఎఫ్ అండ్ లెక్చర్షిప్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతకు నిర్వహించిన సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కు మొత్తంగా 1,87,739 మంది దరఖాస్తు చేసుకోగా 1,50,057 మంది హాజరయ్యారు. మహిళల హాకీ ప్రపంచకప్లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. నిన్న జరిగిన తుదుపూరులో అర్జెంటీనా షూటౌట్లో ఆతిథ్య నెదర్లాండ్స్ను ఓడించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: భక్తి గీతాల కార్యక్రమం వందనకి స్వాగతం.

0: సమయం 6:45. ఇప్పుడు వింటారు ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ప్రధానాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. సాంకేతికత ప్రజల జీవితాలను మార్చినప్పుడే దానికి సార్థకత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి డ్రోన్ల ద్వారా రక్త నమూనాలు సేకరించడం, అత్యవసర మందులను వేగంగా చేరవేయటం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని డ్రోన్ల ద్వారా తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు వైద్య విభాగాలతో అనుసంధానించి సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. డ్రోన్ ఆధారిత వైద్య సేవలను మరింత వ్యవస్థీకృతం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

0: తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నిన్న కలిసి చిన్న నీటిపారుదల వ్యవస్థపై నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా వ్యవసాయ విధానాలను రూపొందించాలని, సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులను సంఘటితం చేసి మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ధి పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇన్నర్ రింగ్ రోడ్తో పల్నాడు జిల్లాకు అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంటూ,
1: ఈ ఎండైన్ దగ్గర నుంచి కొత్తగా వచ్చేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి అది దాటుకొని పేరేచర్ల జంక్షన్ వరకు చేయాలి. చేసినప్పుడు అప్పుడు పల్నాడు నుంచి వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ గా అమరావతిని కనెక్ట్ చేస్తుంది. దీనికి అడిషనల్ గా ఇంకో దాదాపు 15 నుంచి 20 కోట్లు ఎస్టిమేషన్ అడిషనల్ అవుతుంది. గత 5-6 నెలల్లోనే కొత్త అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంది. 2-3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కట్టేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల కార్పొరేషన్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ని కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను.
0: గ్రంథాలకే పరిమితమైన తెలుగును ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి పంతులని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కందుకూరి, గురజాడ, గిడుగుల కృషి ఫలితంగానే వ్యావహారిక భాషా ఉద్యమం రూపుదిద్దుకుందని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గిడుగు వెంకటరామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ 19 మంది ప్రముఖులకు తెలుగు భాషా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో వ్యావహారిక భాషా సంఘాల ఏర్పాటుకు సాంస్కృతిక శాఖ తరపున పూర్తిగా సహకారం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార భాషా సంఘం చైర్మన్కు సూచించారు. నీట్ పీజీ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందుకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకే షిఫ్టులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరగనున్న ఈ పరీక్షకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా ఉదయం 7 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నంద్యాల జిల్లా బనగాలపల్లె పరిధిలో త్రాగునీటి అవసరాల కోసం అవుకు రిజర్వాయర్కు శ్రీశైలం కుడికాలువ ద్వారా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈరోజు సాయంత్రం నుంచి వారం రోజుల పాటు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నామని, రైతులు ఎవరూ పంటలు వేయవద్దని మంత్రి పేర్కొంటూ,
2: మీరు దయచేసి ఎస్ఆర్బిసిలో నీళ్లు వస్తున్నాయి అనే పొరపాటున మీరు ఎక్కడైనా పంటలు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ చేస్తే నష్టపోతారు. ఈ ఎల్నినో ప్రభావంతోనే మనకు అన్ని కూడా కష్టాలు వచ్చాయి. ఉండేటువంటి నీటిని మనం అంతా కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. దయచేసి అక్కడ ఉండేటువంటి రైతులు వారం రోజులు మాత్రమే నీరు వస్తుందని గ్రహించి పంటలు వేసుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ బోర్ల ద్వారా ఉండేటువంటి పొలాలు కూడా కొద్దిగా ఇబ్బందులు లేకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది కేవలం ఓన్లీ ఒక వారం రోజులు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము.
0: అభివృద్ధి పనులకు ఆమోదం లభించిన 4 నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇతర పనులకు తక్షణమే మళ్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం నిధుల వినియోగంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్

0: సంస్థలకు నిర్దిష్ట కాలపరిమితిని విధించి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జల్జీవన్ మిషన్ పనుల పురోగతిపై ప్రతి 2 వారాలకు ఒకసారి స్థానిక శాసనసభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ క్రీడా సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు అహంతేమ్ శాంతాసింగ్ నిన్న ప్రారంభించారు. ఈ కేంద్రంలో పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహంతేమ్ శాంతాసింగ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలికి శారీరక మానసిక దృఢత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్సాహభరితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకల్లో భాగంగా పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లను ఆయన ప్రారంభించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 130వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.

0: గుడ్ గుడ్. కాఫీ టైం ఏంటి రోషిణి?
1: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
0: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సమయం 7:05. ఇప్పుడు వింటారు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలొచ్చే ప్రమాదం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు తన తొలి మ్యాచ్ లో ఇవాళ దుబాయ్లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాష్కెంట్లోని అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముందు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి వెళతారు. రక్షణ రంగంలో ఇద్దరు దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. దీంతోపాటు గనుల తవ్వకం, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, బంగారం వంటి లోహాలు, ఇతర ఉపయోగకరమైన ఖనిజాలపై రెండు దేశాలు దృష్టి పెడతాయి. అలాగే వైద్య రంగం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ది రంగాలతో పాటు కనెక్టివిటీకి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడం ఇద్దరు నాయకుల చర్చల్లో ప్రధానాంశంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. నేపాల్లో

ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరింది. కనీసం 320 మంది విదేశీ పౌరులతో సహా దాదాపు 2400 మంది ఆచూకీ లేకుండా పోయారు. కమ్యూనికేషన్ కోల్పోయిన 261 మంది విదేశీ పర్యాటకులతో సహా 4400 మందికి పైగా వ్యక్తులను రక్షించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 జిల్లాల నుంచి 675 మృతదేహాలను ఇంతవరకు వెలికి తీసినట్లు నేపాల్ పోలీసులు చెప్పారు. చిత్రవన్, నవల్పరాసీ తూర్పు, నవల్పరాసీ పశ్చిమ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 15,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయ సామాగ్రిని అందించడానికి హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసూబా జిల్లాలో వర్షం, పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు రక్షణ చర్యలు నిన్న తిరిగి ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. చైనా సరిహద్దు వైపు కూడా 7 మరణించారని, 550 మందికి పైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందని, అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ వనరులను సమీకరించి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమని నేపాల్ ప్రధానమంత్రి భలేంద్ర షా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి షిషిర్ ఖనాల్ తెలియజేశారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాన్ని చేరుకోవడం కష్టతరమవుతోందని అత్యవసర బృందాలు అంటున్నాయి. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టిబెట్లో ఉద్భవించిన బోటి కోషి వేగంగా ప్రవహించే ఒక హిమాలయ నది రసువా జిల్లాలో ఇటీవలి ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని ఈ నది సృష్టించిన నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ అయింది. నేపాల్లో ఇంతవరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సోషల్ మీడియా పోస్టులో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. అంతకుముందు కాంటాక్ట్ కోల్పోయిన సుమారు 50 మంది భారతీయ పౌరులతో తిరిగి కాంటాక్ట్ ఏర్పడిందని ఆయన వెల్లడించారు. 275 మంది భారతీయ పౌరులు అచ్చుకీ లేకుండా పోయారని, ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతై ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖాట్మండు, బీజింగ్లో భారత రాయబార కార్యాలయాలు, హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ C-130J హెర్క్యులస్ విమానం నిన్న ఖాట్మండు వెళ్లిందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో మూల్యాంకనం చేసి పరిస్థితులను బట్టి ప్రత్యేక పరికరాలతో కూడిన 13 మంది సభ్యుల భారతీయ సైన్యానికి చెందిన టన్నెల్ రెస్క్యూ బృందాన్ని కూడా ఈ విమానం ద్వారా పంపించారు. అదనంగా మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు 6 ఫోరెన్సిక్ బృందాలకు చెందిన 19 మంది సభ్యులు కూడా నేపాల్ వెళ్తున్నారు. లక్నోలో 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన 3వ రోజు ఈవేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్ట్రీ కాంక్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ది, ఆంటర్ప్రినర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాంక్లేవ్ లో పాల్గొనడానికి ముందు రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకిస్తారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో 101 కోట్ల రూపాయల విలువైన 12 అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం, శ్రోతలు గమనించగలరు. హిందుత్వ ప్రతి మానవుడి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరిగిన 1 వరల్డ్ 1 హ్యుమానిటీ మత నాయకుల సదస్సులో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ పాల్గొన్నారు.
భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని నమ్మే హిందువు హిందూ కాదని అని

చేశారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ఉపన్యాస పరంపరలో ముస్లింలు అడిగిన ప్రశ్నకు తాను ఇదే సమాధానం ఇచ్చినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. మతపరమైన వైవిధ్యాన్ని, ప్రతి వ్యక్తి సమాన విలువను అంగీకరించడం హిందువుగా గుర్తింపుకు అవసరమని ఆయన అన్నారు. తాను మతపరమైన పండితుడిని లేదా మతాధికారిని కానని, తన అనుభవం అంతా భారతీయ సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారానూ మానవ జాతి ఐక్యతను గుర్తించే సుదీర్ఘ సంప్రదాయం నుంచి వచ్చిందని భాగవత్ చెప్పారు. ఈ ఏడాది జులై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2006 జనవరిలో ఈ కార్యక్రమం సూక్ష్మ సేద్యం కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఒక పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ప్రధాన భాగంగా అమలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే శత జయంతి వేడుకలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నిన్న బెంగళూరులో ప్రారంభించారు. వికేంద్రీకరణ, త్రిసభ్య పాలన, బలమైన ఫెడరలిజం, లోకాయుక్త బలోపేతం కోసం నిలబడిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు రామకృష్ణ హెగ్డే అని ఉపరాష్టపతి అభివర్ణించారు. రామకృష్ణ హెగ్డే ప్రజల అధికారాన్ని ఒక విశ్వాసపాత్రమైన బాధ్యతగా భావించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభలు, పంచాయతీల ద్వారా స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ఆయన విశ్వసించారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20 ఏషియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు థాయిలాండ్ తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 5 ఎడిషన్లో 3 సార్లు విజేతగా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే గత టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నమెంట్ లో పోటీలోకి సాగుతున్నారు. 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137 సంచిక ఈ రోజు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ తొలి మ్యాచ్ లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: City FM 101.3. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకి పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దాం.

0: సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
1: Yes, ma'am.
0: చెప్పండి.
1: Yes, sir, రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
1: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
1: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

గుడ్ మార్నింగ్, ఆదాబ్, సలాం, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జల్ నంద అండ్ మనమున్నాం ది బ్రేక్ఫాస్ట్ షో కాఫీ టైంలో. సో ఎస్, మామూలుగానే సండే అంటే ఒక ఫన్ డే, మరి అందులోన మంత్ ఎండ్ అండ్ ఇంకా కొన్ని హాలిడేస్ ఉండడం వల్ల అందరూ కూడా అసలు భయంకరమైన ప్లానింగ్స్తో ఉండి ఉంటారు. లైక్ లాస్ట్ వీక్ నుంచి అండ్ అఫ్ కోర్స్ వినాయక చవితి వచ్చే వరకు కూడా. సో పండగ వాతావరణం ఒకవైపు అండ్ ఇంకా ఆల్రెడీ రాఖీ కూడా ఎంతో బ్యూటిఫుల్గా అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. అసలు ఏ స్టేటస్లు చూసినా అందరూ కూడా ఆ లవ్లీ పిక్స్ తోటి అట్లా. సో ఒక్కొక్కసారి అవి చూస్తేనే మనసు ఆనందంతో నిండిపోతుంది అంటారు. సో అందుకే ఏమో మేబీ మన పెద్దలు ఈ పండుగలు అవన్నీ పెట్టారు, బికాజ్ ఒరే కలవండ్రా, అందరినీ కలవండి అని చెప్పి. బట్ మనం మాత్రం ఫోన్లోనే కలుస్తున్నాము. అండ్ ఎస్, మనకి మన సోషలిస్ట్ అందరూ కూడా చెప్పింది ఏంటి అంటే, హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సోషల్ యానిమల్. సో నలుగురితో కలిసినప్పుడు ఒక తెలియని ఉత్సాహం అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది. మేబీ ఎందుకు అంటే, యా వీళ్ళందరూ ఉన్నారు నా కోసం అని చెప్పి కదా. అండ్ ఎస్, మరి అలా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. అండ్ ఎస్, మనందరం కూడా చూస్తున్నాం ఈ నేపాల్ ఇన్సిడెంట్స్. సో వాళ్ళ గురించి లెట్స్ ప్రే అండ్ వాళ్ళందరూ కూడా తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఆల్సో ది రెస్క్యూ టీమ్, వాళ్ళ కోసం ఎంతగా అక్కడ వాళ్ళు కృషి చేస్తున్నారో, అసలు అక్కడికంతా వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకురావడానికి వాళ్ళందరి ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ వాళ్ళందరి కోసం ప్రే చేస్తూ ఒక లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి కాఫీ టైం అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ అర్జల్నంద అండ్ మనమున్నాం కాఫీ టైంలో. సైన్స్ని చదివి ఎగ్జామ్లో రాశాక ఆ కాన్సెప్ట్ అంతా మర్చిపోతాం. అండ్ ఇప్పుడు ఇంకా డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటి అంటే, మేము ఇన్ని ఇయర్స్ చదివిన సైన్స్ ఎక్కడా ఉపయోగపడలేదు అంటూ క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇన్ఫ్యాక్ట్ మనం చేసే ప్రతి పనిలో కూడా సైన్స్ ఉంది, ఎటు చూసినా కూడా సైన్స్ ఉంది. కానీ మనమే దాన్ని, అంటే ఆ చదివిన దాన్ని ప్రాక్టికల్గా చూడలేకపోతున్నాం. న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్, రేడియోథెరపీ మెషిన్స్, ఎంఆర్ఐ వంటి స్కాన్స్, ఇలా ఎన్నో ఉపయోగపడే ఇన్వెన్షన్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ వల్లే సాధ్యమయ్యాయి. అంటే మనకి కంటికి కనిపిస్తేనే అది సైన్స్ అన్న ఒక ఫీలింగ్లో ఉన్నాం కాబట్టి మరి అలాంటి భావనలో ఉన్న వాళ్ళందరి కోసం చెప్తున్నాను. సో మరి ఈ ఎంఆర్ఐ స్కాన్స్, రేడియోథెరపీ మెషిన్స్ ఇవన్నీ సాధ్యమయ్యాయి అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ వల్లే. అండ్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ జయంతి ఈరోజు. సో మరి తెలుసుకుందాం ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ గురించి మరిన్ని విశేషాలు. బట్ అంతకన్నా ముందు 100% లవ్ ఫిలిం నుంచి ఎగ్జాక్ట్లీ జెన్జీ ఎలా ఆలోచిస్తున్నారో ఈ పాటలో మనం అయితే ఆలోచించవచ్చు. అండ్ నాట్ హీరోస్ వర్షన్, బట్ హీరోస్ గ్యాంగ్ వర్షన్ అనమాట. సో ముందైతే ఈ పాట వినేసండి, ఆ తర్వాత తెలుసుకుందాం ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ గురించి.

సో మరి ఇలా ఫోన్ దగ్గరే ఆగిపోయి ఉంటే ఈ సెల్ ఫోన్ వరకు వచ్చేవాళ్ళం కాదేమో. కాకపోతే సెల్ ఫోన్ వచ్చినా దానిలో నెగిటివ్ వెనకాల పెరగడుతుందో చూడండి, అది నిజంగా మన బ్యాడ్ లక్.

మీరు విన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన్మనామ్ కాఫీ టైంలో. అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్షే అల్క్నంద. మరి ఈరోజు ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం అని చెప్పాను కదా. మరి న్యూజిలాండ్కి చెందిన ఫిజిస్ట్ అండ్ కెమిస్ట్, అటామిక్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్లో ఎంతో రీసెర్చ్ చేసి 1908లో నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ అందుకుని ఆ తర్వాత తరాలకి మార్గం సులువు చేసిన ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ 30th August 1871 న్యూజిలాండ్లో జన్మించారు. బీఏ తర్వాత ఎంఏ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ కంప్లీట్ చేశారు అండ్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ అండ్ జియాలజీ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో పీజీ ఫినిష్ చేస్తూ 0.5 miles దగ్గర రేడియో వేవ్స్ని మొదటిగా డిటెక్ట్ చేశారు ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్స్. అండ్ ఇంకా ఆల్ఫా బీటా గామా రేస్ ఇవన్నీ కూడా కనుక్కున్నారు. ఇంకా రేడియో యాక్టివ్ హాఫ్ లైఫ్, ప్రోటాన్స్, అటామిక్ న్యూక్లియస్ ఇలా ఎన్నో కంట్రిబ్యూషన్స్ చేసిన ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ మనకి ఎంతో ఇన్స్పిరేషన్. వీరికి మనం ఇచ్చే గౌరవం సైన్స్ని ఇంకా ఈ క్రిటిసైజ్ చేయడం అదంతా కూడా పక్కన పెట్టి అండ్ సైన్స్ని కేవలం మార్క్స్ కోసం కాకుండా ఆ సైన్స్ని అర్థం చేసుకుని దాన్ని మన నిజమైన లైఫ్లో, అంటే చాలా చోట్ల ఇందాక చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనం వాక్ చేసినప్పుడు కూడా ఆ గ్రావిటేషనల్ ఫోర్స్, ఫ్రిక్షన్ ఇవన్నీ ఉంటేనే ప్రాపర్గా వాక్ చేయగలం. కానీ ఇవన్నీ కూడా ఎవరికీ అవసరం లేదు. ఓరే దేవుడా, ఇన్నేళ్ళు చదివిన సైన్స్ ఒక్కరోజు కూడా నాకు ఉపయోగపడలేదు అని ఎంత ఈజీగా అనేస్తూ ఉంటామో కదా. బట్ అసలు ఈ ఎడ్యుకేషన్ యొక్క పర్పసే మనం దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది తెలుసుకోవడం. అది తెలుసుకోలేనప్పుడు మనం పీహెచ్డీలు చేసినా ఆ డిగ్రీకి విలువ ఉండదు. సో ఎస్, మరి ఇప్పుడైతే ఆటా ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్ మీకోసం అండ్ ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన్మునామ్ కాఫీ టైం ప్రోగ్రాంలో. మరి ఈరోజు ఎకనామిక్ సైన్సెస్లో నోబెల్ ప్రైజ్ పొందిన బ్రిటిష్ ఎకనామిస్ట్ రిచర్డ్ నిక్లస్ స్టోన్ జయంతి కూడా. 1913 ఆగస్ట్ 30న లండన్లో జన్మించిన రిచర్డ్ స్టోన్ ఎకనామిక్స్లో స్టడీస్ కంప్లీట్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్లో స్టాటిస్టీషియన్ అండ్ ఎకనామిస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత తన అకాడమిక్ కెరీర్ స్టార్ట్ చేసి క్యాంబ్రిడ్జ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ డైరెక్టర్గా ఒక కొత్త అధ్యాయం మొదలుపెట్టారు. మోడర్న్ అకౌంటింగ్కి బేసిస్ అయిన డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ని మొదలుపెట్టింది రిచర్డ్ స్టోన్. అండ్ అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్గా పిలువబడతారు. అండ్ ఇంకా 1984లో నోబెల్ ప్రైజ్ కూడా అందుకున్నారు. అండ్ మన తరం కోసం ఇంత కృషి చేసిన రిచర్డ్ స్టోర్ని స్మరించుకుంటూ మీకోసమైతే ఒక లవ్లీ ట్రాక్ వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
6: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
7: అట్టా చెప్పు మరి.
6: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
8: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
6: మమ్మీ నేను
8: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
10: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
9: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
10: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
9: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
10: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
9: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
10: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
9: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
11: SBI, the bank to every Indian.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్త్నంద. 198 తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి అలరించి ఇంకా ఇతర భాషల్లో కూడా తన నటనకి అవార్డ్స్ అందుకున్న హీరోయిన్ జమున గారు 1936 ఆగస్టు 30 హంపీలో జన్మించి గుంటూరు జిల్లా దుగ్గిరాల్లో పెరిగారు జమున గారు. సావిత్రి గారి పిలుపు మేరకు 16 సంవత్సరాల వయసులో పుట్టిల్లు చిత్రం ద్వారా వెండితెరకి పరిచయం అయ్యి 1955 విడుదలైన మిస్సమ్మ ఫిలిం ద్వారా అందరి ప్రశంసలు పొంది తన కెరీర్ని సక్సెస్ఫుల్గా కొనసాగించారు. అండ్ ఇక్కడ వెనితిరిగి చూసుకోలేదు మన జమున గారు. మరి ఆవిడని స్మరించుకుందాం అండ్ ఇంకా తెలుసుకుందాం ఆవిడ గురించి. బట్ అంతకన్నా ముందు అసలు ఈ పాట జమున గారి కోసమే రాశారా అన్నంత అద్భుతంగా ఉంటుంది.

మరి ముందుగా అయితే ఆ పాట ఎంతో అందరూ గెస్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. సో ఎవర్ గ్రీన్ సూపర్ డూపర్ హిట్ అయిన మూగ మనసులో చిత్రంలోని ఈ వండర్ఫుల్ ట్రాక్ మీ అందరి కోసం స్టే ట్యూన్డ్.

కాఫీ టైంలో రెట్రో సాంగ్స్ వినిపిస్తే అబ్బా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. సో ఎస్, మూగ మనసులో చిత్రం నుంచి అద్భుతమైన పాట విన్నారు. మరి హీరోయిన్గా మాత్రమే కాదు, పాత్ర ఏదైనా కానీ ఆడియన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటే నటిస్తాను అన్న ఆవిడ సిద్ధాంతమే ఆవిడ వర్సటాలిటీకి నిదర్శనం అని చెప్పాలి. సో మూగ మనసుల్లో రోల్ తీసుకుంటే అసలు నిజంగా ఎంత అద్భుతమైన రోలో కదా. ఇప్పటికీ ఈ తరం వారికి కూడా గుర్తుండిపోయారు. ఇల్లరికం, మూగ మనసులు, ఉండమ్మ బొట్టు పెడతా, శ్రీకృష్ణ తులాభారం, ఇలా ఎన్నో వండర్ఫుల్ రోల్స్లో నటించారు జమున గారు. ఇంకా ఈ మూగ మనసులు హిందీలో మిలన్గా రీమేక్ చేయడం జరిగింది. దానిలో కూడా జమున గారే ఆ రోల్ చేయడం. అండ్ ఇంకా 1968లో మిలన్ చిత్రానికి, 1972లో పన్నంటి కాపురం చిత్రానికి, 1999లో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరీ అవార్డ్, అండ్ ఇంకా 2008లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, 2010లో బి సరోజినీదేవి నేషనల్ అవార్డు అందుకున్నారు మన సత్యభామ. అదే అండి మన జమున గారు. మరొక్కసారి ఆమెను స్మరించుకుంటూ ఇది ఈనాటి కాఫీ టైం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. భారత్ ఉజ్బెకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవడంతో పాటు దినదినాభివృద్ధి చెందుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 4 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ మోదీకి స్వాగతం పలికారు. ఉజ్బెకిస్తాన్లోని అధికారిక కార్యక్రమాల అనంతరం మోదీ కిర్గిజిస్తాన్ చేరుకుంటారు. బిష్కెక్ నగరంలో నిర్వహించనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో రష్యా జరిపిన దాడుల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 3 రోజులుగా ఉక్రెయిన్పై రష్యా నిరంతరాయంగా దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో దాదాపు 50 నివాస భవనాలు సహా పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సర్ 2026లో భాగంగా ఓటర్ల జాబితాలో నూతనంగా పేరు నమోదు చేసుకోవటం, పేర్లు తొలగించటం, వివరాల్లో మార్పులు, సవరణలకు ఈరోజుతో గడువు ముగియనుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈరోజు గుంటూరు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. బిఎల్ఓలు అందుబాటులో ఉంటారని, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం 6, ఓటర్ల జాబితాలోని అనర్హుల పేర్లు తొలగింపు కోసం ఫారం 7, ఓటు బదిలీకి ఫారం 8 దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. కృష్ణా కుడిగట్టు కరకట్ట విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. భవిష్యత్తులో భారీ వరదలను తట్టుకునేలా అధునాతనంగా విస్తరిస్తున్నారు. గతంలో ఉన్న సింగిల్ రోడ్డు స్థానంలో 4

నాలుగు వరుసల రహదారి నిర్మిస్తున్నారు. కరకట్టను 24 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల సగటు ఎత్తుకు పెంచుతున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్లో ఈవన్ రోడ్డుగా కరకట్ట రహదారి విస్తరణను ప్రతిపాదించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి వైకుంఠపురం వరకు ఈ రహదారి ఉంది. ప్రస్తుతం మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ఉద్దండరాయనపాలెం వరకు 6.90 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం 443.26 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతిచ్చింది. దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించనున్న నీట్ పీజీ 2026 పరీక్ష నిర్వహణకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందించింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిన్న తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో 264 మంది క్రీడాకారులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ 8,80,00,000 రూపాయల నగదు ప్రోత్సాహకాలని జమ చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కంద అండ్ మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో గుడ్ మార్నింగ్ విజయవాడలో వేరియస్ రేట్స్ అన్నీ కూడా, అంటే ప్రైజెస్ మార్కెట్ ప్రైస్ చెప్పడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. బట్ ఒక లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడ స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC. LIC సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ EKYC.
7: LIC ప్రతిక్షణం మీకు తోడుగా.
8: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, DTH, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకి పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.
9: వింటున్నారు 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజల్ నందా అండ్ మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో గుడ్ మార్నింగ్ విజయవాడలో ముందుగా అయితే ఈరోజు మన బంగారు ధరలు ఎంతున్నాయో తెలుసుకుందాం. ఎస్, మరి మన విజయవాడలో 24 క్యారెట్ గోల్డ్ వచ్చి 15,824 రూపీస్ పర్ గ్రామ్, 15,824 రూపాయలు. అండ్ ఇంకా 22 క్యారెట్ గోల్డ్ వచ్చి 14,505 రూపాయలు పర్ గ్రామ్, సో 14,505 రూపీస్ పర్ గ్రామ్. అండ్ ఇంకా మన వెండి విషయానికి వస్తే గ్రామ్ వచ్చి 260 రూపాయలు, 260 రూపీస్ పర్ గ్రామ్, విచ్ మీన్స్ కేజీ 260 రూపాయలు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి నీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేస్తున్నాను. మరి ఆ తర్వాత మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ నందా అండ్ మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. అండ్ ఎస్, గోల్డ్ ప్రైసెస్ సిల్వర్ ప్రైసెస్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడైతే మీకోసం పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్. సో పెట్రోల్ వచ్చి మన విజయవాడలో 117 రూపీస్ 25 పైసా పర్ లీటర్ 117 రూపాయల 25 పైసలు అండ్ ఇంకా డీజిల్ 104 రూపీస్ 96 పైసా పర్ లీటర్ 104 రూపాయల 96 పైసలు. అండ్ ఎస్, ఇంకా అయితే ప్రస్తుతం క్లైమేట్ కూల్గానే ఉంది కదా. అండ్ ఎస్, మరి మీకోసం వెదర్ అప్డేట్స్ అండ్ అలానే ట్రాఫిక్ అప్డేట్స్ చెప్పేస్తాను. బట్ ఇంకొక లవ్లీ ట్రాక్ వినిపించిన తర్వాత మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బ్రో ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేట్యూంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్చే అల్క్నందా.

0: ఇంట్రో ఆపు, దుమ్ము లేపు.
1: డాన్స్ బ్రో. లైక్ బ్రో.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అర్షే అల్నంద. సో ఎస్, మరి ట్రాఫిక్ అయితే రైట్ నౌ మామూలుగా వీక్డేస్లో ఈ టైంకి ట్రాఫిక్ ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు, బట్ వీకెండ్ స్పెషల్ కదా, సో అందరూ అయితే రిలాక్స్ మోడ్లో ఉన్నారు. అండ్ అందుకే మరి రైట్ నౌ అయితే బెన్ సర్కిల్ అండ్ ఇంకా మనకి రాంబర్పాడు జంక్షన్ దగ్గర ఇంకా భవానీపురం దుర్గమ్మ ఫ్లైఓవర్ ఆ రీజియన్లో తప్ప మనకి పెద్దగా ట్రాఫిక్ అయితే విజయవాడలో ఎక్కడా లేదు. మరి ఈరోజు వెదర్ ఎలా ఉండబోతుంది చెప్పే కన్నా ముందు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్. మరి కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాట నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండ్ ఇంకా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇంకా ఈదురుగాలులు 60 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. సో అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి మనకి వెదర్ రిపోర్ట్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజ్యానంద అండ్ మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అండ్ ఎస్, గుడ్ మార్నింగ్ విజయవాడలో మరి కోట్ ఆఫ్ ది డే ఏంటో తెలుసుకుని ఆ తర్వాత ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఎస్, కోట్ ఆఫ్ ది డే బై సిల్వెస్టర్ స్టాలిన్. అండ్ సిల్వెస్టర్ స్టాలిన్ ఏం చెప్పారు అంటే, ఐ హ్యావ్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్ మై లైఫ్ ఆఫ్టర్ అ స్లింకీ. Bend me in a million shapes and eventually I will spring back to what I am originally was. So, anta baane undi gaani, intaki ee slinky ante enti, ee maata ekkado vinnattunde eppudo ani oka doubt vachindi kada. So, yes, mari slinky ante enti ani cheppi mee guesses meeru chestu undandi. Life lo nijangane enni face chesina ee slinky laaga, అంటే ఈ స్లింకీ అంటే ఏంటో మరి కొద్దిసేపట్లో

మీకు చెప్పేస్తాను కాబట్టి యూ విల్ బెటర్ అండర్స్టాండ్ దిస్ కొటేషన్. సో లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తిరిగి మళ్ళీ అంటే లైక్ ఆ ఎమోషన్స్ని లెట్ అవుట్ చేసి వీ షుడ్ బీ వాట్ వీఆర్ రైట్. సో అలాంటి ఆ స్ట్రెంగ్త్ అందరిలో ఉండాలి. అండ్ అలాంటి ఒక ఇన్స్పిరేషనల్ ట్రాక్ అయితే మీకోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద ఫిలిం సన్ ఆఫ్ సత్యమూర్తి. ఆ తర్వాత ఏంటి అసలు ఈ స్లింకి అండ్ వై డిడ్ ఈవెన్ సిల్వెస్టర్ స్టాలిన్ టెల్ అబౌట్ దిస్. ఆయన చెప్పుంటారంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది కదా. మరి ఈ స్లింకి అన్నమాట ఎక్కడ విన్నా ఎక్కడ విన్నా అని గుర్తు చేసుకుంటూ ఉండండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ చైల్డ్ నింద అండ్ మన్ మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. అండ్ ఎస్, ఇంతకీ ఏంటి ఈ స్లింకీ అని చెప్పి బాగా ఆలోచించారా? సో వాట్ ఎవర్, అంటే వాట్ ఎవర్ ఇన్ ద సెన్స్, ఈ పాటలో విన్నట్టుగా ఏ కష్టం వచ్చినా మళ్ళీ వీ షుడ్ రియల్లీ బౌన్స్ బ్యాక్, అదే కదా లైఫ్ అంటే. సో అన్నీ హ్యాపీనెస్ ఉంటే కూడా మనకి వాల్యూ అనేది తెలీదు. సో దట్ వాజ్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్ సన్ ఆఫ్ సత్యమూర్తి, విలువలే ఆస్తి. అండ్ ఎస్, ఇంతకీ ఈ స్లింకీ ఏంటి అంటే చిన్నప్పుడు గొడవ పడి మరీ అమ్మతో అందరం ఒక స్ప్రింగ్ కొనిపించుకుని ఉంటాం కదా, తీరా కొన్న 10 నిమిషాలకే అది చిక్కుపడితే కష్టపడి మళ్ళీ దాన్ని విడదీసి జాగ్రత్తగా దాచుకునే వాళ్ళం కదా, గుర్తొచ్చిందా? అండ్ అదే స్లింకీ. సో దాన్ని మనం స్ప్రింగ్ కొనిమ్మని చెప్పి, అమ్మా అది కొనిమ్మని చెప్పి, అండ్ ఇంకా అది చిక్కుపడిన ప్రతిసారి ఓరి దేవుడా కొన్ని 10 నిమిషాలు కూడా అవ్వలేదు, ఇప్పుడేంట్రా బాబు అట్లా, ఇప్పుడే ఇట్లా అయిపోయింది, అసలు అమ్మా నాన్న చూస్తే ఏం చేస్తారు అని భయపడిన రోజులు, అలానే వాళ్ళ చేతికి అందించి దీన్ని తీసివ్వా అని చెప్పి అడిగిన రోజులు, అలానే మన సిబ్లింగ్స్ని కూడా వాటిని అంటే ఆ చిక్కుముడిని విడదీసి మనకి ఇమ్మన్న రోజులు, ఇంకా ఇది అయ్యేలా లేదు అని చెప్పి మనకు ఒక మీమ్ ఉంటుంది కదా, ఏం రావట్లేదా అని చెప్పి. సో అలా రానప్పుడు ఆ చిక్కుపడిన వరకు కట్ చేసి దాన్ని మళ్ళీ ఆడుకోవడానికి మనం ఉపయోగించిన రోజులు అన్నీ గుర్తొచ్చాయా? సో ఎస్, ఇంతకీ ఆ స్లింకీ గురించి ఎందుకు మాట్లాడుతాను అంటే ఈరోజు స్లింకీ డే. సో ఒక డేని దీనికి డెడికేట్ చేశారంటే దీని వెనకాల చాలా హిస్టరీనే ఉండుంటుంది, ఐ గెస్ మీ అందరికి కూడా ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సో లైఫ్ మనల్ని పలుసార్లు క్రింద పడేసినా, మెలిపెట్టినా తిరిగి ఎలా పైకి లేవాల్సి వస్తుంది అని చెప్పి నేర్పిస్తుంది మనకి ఈ స్లింకీ. అండ్ ఎస్, అసలు ఈ స్లింకీ ఎవరు ఎప్పుడు కనిపెట్టారో కూడా తెలుసుకుందాం ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జల్ కింద. అండ్ ఎస్, ఈ పాట అయితే మీకు వినిపిస్తాను,

0: బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

విద్యాభారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకి పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్, అంత డబ్బా?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
3: సార్, 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే,
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
8: SBI, the bank to every Indian.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమనము గుడ్ మార్నింగ్ విజయవాడలో. అండ్ ఎస్, ఈరోజు స్లింకీ డే. అదే అండి, చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం కదా, ఆ స్ప్రింగ్ రెండు చేతుల్లో పెట్టి ఇట్లా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ, అయితే దాన్ని ఆడాల్సిన పద్ధతిలో కాకుండా నాకు తెలిసి వేరే పద్ధతిలోనే ఆడుంటాం. అంటే అలా కిందకు పడేసి మళ్ళీ అది పైకి వస్తుందా లేదా అని, జస్ట్ లైక్ భంగీ జంప్లో వదిలేస్తే ఎలా పైకి వస్తుందో. సో ఇలా వేరియస్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాం కదా. అయితే మరి అసలు ఇది సృష్టించింది ఎవరు, ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. సో ఎస్, అమెరికన్ నేవల్ మెకానికల్ ఇంజనీర్ అయిన రిచర్డ్ టీ జేమ్స్ ఒకసారి షెల్ఫ్ నుంచి స్ప్రింగ్ ఊడి మెట్ల మీద జారి పడ్డం, అండ్ ఇంకా ఫైనల్లీ అన్ని మెట్లు జారి కింద పడినా అది స్ట్రెయిట్గా

ఉండడం గమనించారు. మరి ఈ ప్రిన్సిపల్తో ఒక టాయ్ తయారు చేయొచ్చు అన్న ఆలోచన వచ్చింది. అండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టీల్ వైర్స్, సో అంటే ఏ మెటీరియల్తో చేస్తే అది బాగుంటుంది అని చెప్పి, అంటే ఆ సరైన టెన్షన్ అనేది క్రియేట్ అయ్యేలాగా ఫైనల్లీ మన స్లింకీ తయారు చేశారు 1943లో. సో నాకు తెలిసి 90 కిడ్స్, అంటే మిలీనియల్ కిడ్స్ అందరూ దీంతో ఆడుకుని ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆడుకుని ఉంటారు, కానీ వాళ్ళకి ఫోన్తో పని కానీ ఇట్లా మాన్యువల్గా ఆడే ఆటలు ఎక్కడ ఆడతారు చెప్పండి. సో వాళ్ళకి తెలుసు, కానీ మేబీ దే డింట్ ఎంజాయ్ లైక్ అవర్ ఏజ్. అండ్ ఇంకా 1943లో దీన్ని సృష్టించారు. అండ్ వాళ్ళ వైఫ్ బెట్టి తోడుండగా ఇద్దరు కూడా 1945లో 64 మిల్లీమీటర్స్ పొడు, అండ్ ఇంకా ఆ కాయిల్స్లా ఉంటుంది కదా స్ప్రింగ్స్, సో 98 కాయిల్స్తో స్వీడిష్ స్టీల్తో దీన్ని తయారు చేసి మార్కెట్లో అప్పుడు $1కి అమ్మారట. అండ్ ఎస్, అది హిట్ అవడం వల్ల టాయ్ స్టోర్స్ వాళ్ళు రిచర్డ్ని అప్రోచ్ అయ్యి పర్మిషన్ తీసుకుని గింబల్ స్టోర్లో 1946లో థ్యాంక్స్ గివింగ్, అంటే యుఎస్లో థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక వెరీ బిగ్ ఈవెంట్ కదా, సో ఆ థ్యాంక్స్ గివింగ్ ఈవెంట్ అయిన నెక్స్ట్ ట్యూస్డే సేల్కి పెట్టారు ఈ స్లింకీని మొట్టమొదటిసారిగా. అండ్ సర్ప్రైజింగ్లీ జస్ట్ 90 మినిట్స్లో 400 పీసెస్ అలా సేల్ అయిపోయినాయి అంట, హాట్ కేక్స్ లాగా. సో అదనమాట ఈ స్లింకీ హిస్టరీ. ఇప్పటిది కాదు, 1943లో మెకానికల్ ఇంజనీర్ ఎంతో కష్టపడి ఎక్స్పెరిమెంట్స్ వేసి మన కోసం అందించారు ఈ టాయ్ని. అండ్ ఎస్, దీని గురించి అయితే ఇంకా తెలుసుకుందాం, బట్ అందుకనే ముందు మీకోసం, అంటే పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి తేజ గారు అప్పుడే ఊహించి తీసిన చిత్రంలోని ఈ పాట. స్టేట్ యూట్యూబ్ విత్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ RJ అల్క్నందా.

0: లేకుంటాడు కానీ రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో కుక్కను కొట్టాడు కొడతాడు.
1: అసలు నిన్న ఎవడరా మాట్లాడమంది
0: సార్? ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కి వెళ్ళిపోతాడు.
1: నోరు ఇప్పని
3: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

క్లైమాక్స్ లా ఫైటింగ్ చురువైంది. భీముడు గద తీసిండు పిచ్చిండు, దుర్యోధనుడు గద తీసిండు పిసికిండు, ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు. అడుగొచ్చిండు ఇడుగొచ్చిండు, ఆడుగొట్టిండు ఇడుగొట్టినారు, తలక మీద కొట్టి కాలు మీద కొట్టినారు, కాలు మీద కొట్టి తలక మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది భీముని చేతుల కుక్క.

0: చెడు. అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా. అయితే ఇప్పుడు ఎట్లా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు
1: అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు ప్రశాంత్, నువ్వు చెప్పు. అవనే రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కాదు, కానీ నువ్వు చెప్పరా సాలి.
2: అరే రే రే, చిన్న పోరన్కి కథ చెప్ప నీకు వస్తలేదువా? ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

0: ఏమైందో ఎరికెనా. మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసింది. గంతి బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
1: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, పాటలు పాటం ఫోటోలు మారిపోయింది.
2: మారిపోయింది ఎలా మారిపోయింది? మనందరికీ తెలిసిందే. అండ్ ఎస్, ఇలా మారం చేసే పిల్లలు ఉన్నారు, ఉంటారు కూడా. మరి అలా మారం చేసి మనం అందరం కూడా చిన్నప్పుడు ఆ స్ప్రింగ్ని కొనిపించుకునే వాళ్ళమే కదా. సో ఎస్, ఇంతకీ ఈ స్లింగ్కి హుక్స్ లా అండ్ గ్రావిటేషన్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. అండ్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ స్లింకి లెంత్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ కమర్షియల్గా స్లింకి మీకు గుర్తుంటే ఫస్ట్ మనకి మెటల్ కలర్లో ఉండేది, అండ్ ఆ తర్వాత ప్లాస్టిక్ వేరియంట్స్ వచ్చాయి. అండ్ ఇంకా ఫస్ట్లో మనకి అది మెటల్ అండ్ ఇంకా గోల్డ్ కలర్ ఇలా ఉండేది, అండ్ ఇప్పుడు రెయిన్బో కలర్స్ అండ్ ఇంకా వేరియో కలర్స్ కూడా వస్తున్నాయి. సో కలర్ ఏదైనా మెటీరియల్ ఏదైనా స్లింకి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఫాల్ బట్ అగైన్ రైజ్ బ్యాక్. సో ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడ స్టూడియోలో. సమయం 9 గంటలు ఇప్పుడైతే మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అలాప్రగడ. నేపాల్ వరద విపత్తు మృతుల సంఖ్య 682 చేరుకుంది. ఇప్పటికీ 2400 మంది ఆచూకీ తెలియడం లేదు. వారిలో 320 మంది విదేశీయులు కాగా భారతీయులు 287 మంది ఉన్నారు. విపత్తు సంభవించి 4 రోజులు కావడంతో ఆశలు సన్నగిల్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో చిక్కున్న దాదాపు 4400 మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. అయితే వరద వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. చైనా అధినేత జీ జిన్పింగ్ తమ దేశ సైనిక రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళన చేపట్టారు. 101 మంది సీనియర్ అధికారులను కీలక రాజకీయ పదవుల నుంచి తొలగించారు. ఇలా తొలగించిన వారిలో 2017 జరిగిన డోక్లాం ఘటనకు, 2020 గాల్వాన్లో భారత బలగాలతో చైనా సైనికుల ఘర్షణకు ఆదేశాలు ఇచ్చిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పశ్చిమ ప్రాంత కమాండ్ మాజీ చీఫ్ జాంగ్కి కూడా ఉన్నారు. భూటాన్ సమీపంలో డోక్లాం వద్ద 2017 భారత్ చైనా బలగాల మధ్య 73 రోజుల పాటు ఘర్షణ జరిగింది. అలాగే గల్వాన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు దాడులకు జనరల్ జాంగ్కి ఆదేశాలు ఇచ్చారు. కృష్ణ కుడిగట్టు కరకట్ట విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. భవిష్యత్తులో భారీ వరదలను తట్టుకునేలా అధునాతనంగా విస్తరిస్తున్నారు. గతంలో ఉన్న సింగిల్ రోడ్ స్థానంలో 4 వరుసల రహదారి నిర్మిస్తున్నారు. కరకట్టను 24 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల సగటు ఎత్తుకు పెంచుతున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్లో ఈవన్ రోడ్డుగా కరకట్ట రహదారి విస్తరణ ప్రతిపాదించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి వైకుంఠపురం వరకు ఈ రహదారి ఉంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సర్ 2026 భాగంగా ఓటర్ల జాబితాలో నూతనంగా పేరు నమోదు చేసుకోవడం, పేర్లు తొలగించడం, వివరాల్లో మార్పులు, సవరణలకు ఈరోజుతో గడువు ముగినుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈరోజు గుంటూరు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక

ఉత్తరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, కొత్తగా ఓటరుగా నమోదుగా చేసుకోవడానికి ఫారం 6, ఓటర్ల జాబితాలో అనర్హుల పేర్లు తొలగింపు కోసం ఫారం 7, ఓటు బదిలీకి ఫారం 8 దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్డులో వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ భవనం వరకు నిర్వహించిన ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నేత్ర ఆసుపత్రుల సిబ్బంది పాల్గొని కంటిదానంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించనున్న నీట్ పీజీ 2026 పరీక్ష నిర్వహణకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వినవచ్చు.

ఆర్తి ఎఫ్ఎం 101.3. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకి పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ అర్జున్ నంద అండ్ మనమున్నాము జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఎంగెస్ డాన్స్ విత్ ద వేవ్స్ మూవ్ విత్ ద సీ అండ్ లెట్ ద రిథమ్ ఆఫ్ ది వాటర్ సెట్ యువర్ సోల్ ఫ్రీ. సో ఈ పాటకే బీచ్ లవర్స్ అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇంతకీ ఈ కొటేషన్ అంటే డాన్స్ విత్ ద వేవ్స్ మూవ్ విత్ ద సీ అండ్ లెట్ ద రిథమ్ ఆఫ్ ది వాటర్ సెట్ యువర్ సోల్ ఫ్రీ అని చెప్పింది క్రిస్టీ అండ్ మార్టిన్. సో మనందరి మనోభావాలు ఆవిడ ఒక కొటేషన్లో ఎంత చక్కగా చెప్పారు. అండ్ లైఫ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఏంటి అన్న కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు రిమెంబర్ యూఆర్ ల్యాకింగ్ విటమిన్ సి. ఎస్ ఎస్ఈఏసి ఆ విటమిన్ సి. ఆ అలలు ప్రశాంతంగా ఉన్నా హోరున గర్జించిన నెమ్మదిగా వచ్చి మన పాదాలని తాకిన అన్నిట్లో కూడా ఒక థెరపీ దాగుంటుంది. నిజమే కదా. అండ్ నాట్ ఓన్లీ బీచ్ లవర్స్, కొంతమంది నీళ్ళ భయం ఉన్నవాళ్ళు లేదా ఆ ఏముందిలే బీచ్లో అనుకున్న వాళ్ళు కూడా దూరం నుంచి ఆ అలల్ని చూసి కూడా తెలియకుండానే మురిసిపోతారు. మరి అందుకే ఆగస్ట్ 30th సెలబ్రేట్ చేసుకున్నాం బీచ్ డేగా. అండ్ ఈరోజు జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అబౌట్ దిస్ బీచ్ డే. అండ్ ఎస్, ఇప్పుడైతే మరి మీ అందరి కోసం ఒక లవ్లీ రెట్రో ట్రాక్. సో మార్నింగ్ అంతా ఫాస్ట్ బీట్ సాంగ్స్ అండ్ న్యూ సాంగ్స్ వింటూ ఉంటాం. బట్ ఒక్కసారిగా అలా రెట్రో ట్రాక్ వినగానే మన మైండ్ అండ్ ఇంకా మెమరీస్ అన్నీ కూడా అలా ఒక్క సెకండ్ వెనక్కి వెళ్ళి వస్తాయి కదా. మరి అలాంటి ఈ సూపర్ డూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ గాయం. స్టేడియం 2 వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

ఎంత వండర్ఫుల్గా మనసుని అలని కంపేర్ చేశారు కదా. సో యస్, దాట్ వాస్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్ గాయం. అండ్ ఈరోజు బీచ్ డే సందర్భంగా దాని గురించి మాట్లాడుకుందామని చెప్పేశాను కదా. సో యస్ ఫ్రెండ్స్, మరి మనకి ఇంత హ్యాపీనెస్ అండ్ పీస్ ఇస్తున్న బీచెస్కి మనం తిరిగి ఏమీ ఇవ్వకపోతే ఎలా చెప్పండి. అందుకే బీచ్ డే స్టార్ట్ చేశారు బీచెస్ని కాపాడడానికి అండ్ ఈ టాపిక్ మీద అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి. బీచెస్ ఉండడం వల్ల, అంటే ఈ సముద్రాలు ఉండడం వల్ల ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది. మెరైన్ యానిమల్స్, బర్డ్స్, కోస్టల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. బట్ మనం మాత్రం బీచ్కి, అంటే బీచ్కి విజిట్ చేసినప్పుడు ఆర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ అంతా కూడా పొల్యూట్ చేసి ఆ ఎకోసిస్టమ్ని దెబ్బతీస్తున్నాం. నిజంగా ఎంత తప్పో కదా. సో ఇందాక నేను అన్నట్టు తిరిగి దానికి ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, అంటే వాళ్ళకి హాని చేయకుండా ఉంటే చాలు అన్న సిట్యుయేషన్కి వచ్చేసాం అన్ఫార్చునేట్లీ. అండ్ అందుకే ఈ డేస్ అనేవి స్టార్ట్ చేశారు మనకి గుర్తు చేయడానికి. అయితే చాలామంది లైక్ విమర్శిస్తూ ఉంటారు, అంటే ఏంటిది రోజు ఏదో ఒక రోజా, ఏంటి అసలు అవసరమా అని చెప్పి. బట్ నేనైతే ఖచ్చితంగా అవసరం అనే చెప్తాను. ఎందుకు అంటే ఇలా ఇయర్లో ఒక రోజు పెట్టి ఒరే సామి ఇలా ఉండకండి, లైక్ డూ సంథింగ్ గుడ్ అని చెప్పి మనం గుర్తు చేస్తుంటేనే ఆ ఇంపాక్ట్ కేవలం ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ అనేవి ఉంటుంది. బట్ అలాంటిది అసలు గుర్తు చేయకుండా వదిలేస్తే ఎవరు పట్టాను వాళ్ళ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా అలానే ఈ, అంటే లైక్ ఈ బీచెస్ పొల్యూట్ చేయడం ఇవన్నీ కూడా నెగిటివ్ థింగ్స్లోకే వస్తాయి కదా. బట్ ఏంటిది అన్న పెద్ద తప్ప అన్న ఫీలింగ్లో చాలామంది ఉండుంటారు. మరి మన కళ్ళు తెరిపించడానికే ఈ బీచ్ డే అనేది స్టార్ట్ చేశారు. సో యస్, మరి ఇంకా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మరి ఈ 1 అవర్ పాటు మీకు అర్థమయ్యే ఉంటుంది సముద్రం అలలు మీద ఉన్న పాటలు. అండ్ ఇంకా అలానే అక్కడ పిక్చరైజ్ చేసిన పాటలు కూడా ఎన్నో ఉన్నాయి. లైక్ మనం ఆ పాట వింటుంటేనే మనకి కళ్ళ ముందు ఆ సముద్రం కనిపిస్తుంది. అలాంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ మనకి టాలీవుడ్లో అయితే ఎన్నో ఉన్నాయి. మరి వాటిలో కొన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఎస్, ఇప్పుడైతే అంతఃపురం ఫిలిం నుంచి ఎస్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సౌందర్య గారి సూపర్ డూపర్ హిట్ ట్రాక్ అసలు ఏం గుర్తుకు రాదు. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఈ వండర్ఫుల్ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన్మనామ్ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో అండ్ దిస్ ఈస్ యువర్ యాజువల్ నిందా. ఈ రోజు బీచ్ డే సందర్భంగా బీచెస్ అండ్ వాటిని ఎట్లా సంరక్షించుకోవాలి, అసలు ఏంటి ఈ డే స్పెషాలిటీ, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. సో బీచెస్కి వెళ్ళినప్పుడు ఐదర్ ఫర్ అ కామ్ వాక్ ఆర్ అ వాటర్ రైడ్ ఆర్ వాటర్ స్పోర్ట్స్ ఏదన్నా కానీ, ఆ సమయంలో తెలియకుండానే ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అక్కడే వేసేస్తాం. అండ్ ఇంకా కొంతమంది అయితే ఏదో గేమ్ లాగా బాటిల్స్ని సముద్రంలోకి విసిరేస్తారు. అండ్ ఆన్ ఏ సీరియస్ నోట్, అరే నాది పొడుగు ఇంకా దూరంగా వెళ్ళింది, నీది దూరంగా వెళ్ళింది అని చెప్పి బాటిల్స్ విసిరేసి ఆడుతూ ఉంటారు. బట్ సో డిస్కస్టింగ్ కదా, అంటే మీకు మీ క్యాలిబర్ అంటే మీ సత్తా ఏంటో చాటుకోవడానికి బీచ్ని పొల్యూట్ చేయడం ఒక్కటే దొరికిన మార్గమా? హౌ స్ట్రేంజ్. చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అన్న భేదమే లేదు. ఆ టైంలో ఏదో ఆ ఎంజాయ్మెంట్ అన్న పేరుతోటి కొంచెం కూడా ఆలోచించకుండా ఆ బీచెస్ని పొల్యూట్ చేసేస్తున్నాం. బట్ ఒక్కసారి ఆలోచించండి, మనం అక్కడ ఆ హ్యాపీనెస్ అండ్ మన ట్రిప్ని మెమరబుల్గా చేసుకుని వచ్చేసిన తర్వాత ఆ ప్లేస్కి నెక్స్ట్ రేపు వచ్చే టూరిస్ట్ కోసం క్లీన్గా ఉంచడం అనేది మన రెస్పాన్సిబిలిటీనే కదా. అండ్ అందుకే అమెరికాలో బీచెస్ని ప్రిజర్వ్ చేయడానికి కొన్ని లాస్ కూడా పెట్టారు, అండ్ విచ్ దే ఫాలో వెరీ స్ట్రిక్ట్లీ. సో మరి ఆ లాస్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీకోసమైతే వినిపించేసినాను ఒక లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం ఉప్పెనా. సో చెప్పాను కదా అన్ని తరాలలో మన టాలీవుడ్లో అయితే బీచ్ మీద బోల్డ్ పాటలు ఉన్నాయి. సో ఇప్పుడైతే మీకోసం వినిపించేస్తున్నాను ఈ లవ్లీ ట్రాక్, స్టే ట్యూన్డ్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

సో ఎస్, మరి ఇలా ఆ వాటర్ స్పోర్ట్స్లో ఎప్పుడు బీచ్కి వెళ్ళినా కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం కదా. అండ్ చాలామంది ఆ క్లోత్స్ కూడా, అంటే ఆ బట్టలు కూడా ఒకవేళ అంటే లైక్ పాత అయిపోయినాయి లేదా ఇంకా వదిలేద్దాంలే అనుకున్నప్పుడు అక్కడే పడేస్తారు. అంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. నీట్గా దాన్ని ఒక కవర్లో పెట్టి కొంచెం బీచ్ నుంచి బయటకు వచ్చేసాక డిస్పోజ్ చేయొచ్చు కదా. బట్ ఆ నిమిషానికి అరే మనం ముందు హైజీనిక్గా ఉండాలి అని చెప్పి పడేస్తూ ఉంటాం. సో ప్లీజ్ డోంట్ డూ దట్. ఇలాంటి చిన్న చిన్న యాక్ట్సే మనం ఈ బీచెస్ని వాటిని ప్రొటెక్ట్ చేసుకునే యాక్ట్స్ అవుతాయి. సో ప్లీజ్ టు రిమెంబర్ దట్. అండ్ ఎస్, చిన్నపిల్లలకి నేర్పించాలి అంటే పెద్దలే పాటించాలి. అలాంటిది పెద్దలే, ఐ నో మేబీ మీరు అస్సాన్ అంటే ఆ ఎండలో ఉండి ఓపిక లేక అరే ఏదోటి చేరు అక్కడ పడేసి రా త్వరగా ఇట్లాంటివి తరచూ వింటూ ఉంటాం. కానీ కొంచెం ఓపిక తెచ్చుకుంటే మనం మన ఎన్వైర్న్మెంట్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నందా. అండ్ మనమున్నాము జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. అండ్ ఎస్, జోరుగా హుషారుగా బీచ్కి వెళ్ళి ఆడుకోవడమే కాదు, ఆ బీచ్ని శుభ్రంగా ఉంచే ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. అండ్ ఎస్, దాట్స్ వై వీఆర్ సెలబ్రేటింగ్ టుడే నేషనల్ బీచ్ డే. అండ్ ఇందాక చెప్పినట్టుగా అమెరికాలో బీచెస్ని ప్రిజర్వ్ చేయడానికి కొన్ని లాస్ కూడా ఉన్నాయి. సో 1948లో క్లీన్ వాటర్ యాక్ట్ అనేది వాళ్ళు ప్రవేశపెట్టారు. అండ్ ఇంకా 1972లో ది కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ యాక్ట్, అండ్ ఇంకా 22లో ద బీచ్ యాక్ట్ పాసెస్. సో ఇవన్నీ కూడా, అండ్ ఇంకా ఇవన్నీ బీచ్ని సంరక్షించాలని అండ్ ఇంకా ఫాలో అవ్వని వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు అని కూడా సూచిస్తున్నాయి. అండ్ మనకి మన ఇండియాలో కూడా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది పాస్ చేశారు. అండ్ దీని ప్రకారం కోస్టల్ రీజనల్ జోన్ రూల్స్, పొల్యూషన్ కంట్రోల్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, ఇలా ఎన్నో ఉన్నాయి. అండ్ యూ నో వాట్, ఇవి స్ట్రిక్ట్గా ఫాలో అయితే, అంటే లైక్ మనం కనుక ఈ రూల్స్ అన్నీ

వైలేట్ చేస్తే భారీ పెనాల్టీస్ కూడా కట్టాలి. అండ్ అసలు ఈ బీచ్ డే పెట్టిందే వీటిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడానికే. సో మనకి ఉన్న ఇండియాలో ఉన్న ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం సో బీచెస్కి దగ్గరలో ఇసుక రవాణా చేయడం కానీ ఆర్ ఇంకా

0: చేంజ్ విచ్ యూ వాంట్ టు సీ అన్నట్టుగా ముందు అరే మొత్తం మారిపోతే బాగుండు కదా, అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ స్టూడియోలో నేను కూర్చుని కౌలు చెప్పడం అండ్ ఇంకా మీరు రేడియో ముందు కూర్చుని అవి వినడం కాదు. ఈసారి బీచ్కి వెళ్ళినప్పుడు మనమందరం కూడా జస్ట్ రిమెంబర్, అంటే మనం ఎలాగో బ్యాగ్ తీసుకెళ్తాం కదా, ఏ వేస్ట్ ఉన్నా సరే మన బ్యాగ్లో పెట్టి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రాపర్గా వాటిని డిస్పోజ్ చేద్దాం అండ్ మన ప్రకృతిని మనమే కాపాడుకుందాం. అండ్ యస్ ఫ్రెండ్స్, మీకోసం అయితే ఇంకొక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నారు, ఎందుకంటే బీచ్ అనగానే నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ ట్రాకే గుర్తొచ్చింది. ఏ ట్రాక్ అబ్బా అనుకుంటున్నారా? సో ఈ పాట చిన్నప్పుడు చూసినప్పుడు వెనకాల బీచ్ని చూడాలా, ఈయన్ని చూడాలా అండ్ ఆయన నాన్ స్టాప్గా బ్రీత్ తీసుకోకుండా పాడుతుంటే అమ్మో ఇంకా ఎంతసేపు పాడతారైనా, వామ్మో హౌ ఈజ్ ఈ డూయింగ్ దిస్ అని. సో అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్తో చూసేదాన్ని. సో ఎస్, అందుకే బీచెస్ అనగానే నాకైతే ఈ లవ్లీ ట్రాక్ గుర్తొచ్చేసింది. సో ఎస్, మీకోసం ఓ పాప లాలి చిత్రం నుంచి లవ్లీ ట్రాక్ వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, the bank to every Indian.

సో వినారు కదా బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం ఓ పాపాలాలి. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి బీచ్ ఈజ్ ఆల్సో ఎ థెరపీ తెలుసా, బికాజ్ ఆ వేవ్స్ అన్నీ మనం కళ్ళతో చూసినప్పుడు యు నో బ్లూ అండ్ గ్రీన్ కలర్కి హీలింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అండ్ మన మైండ్ని రిలాక్స్ చేస్తాయని చెప్పి. సో ఇంకా అలానే యూజువల్లీ బీచెస్కి మనం ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్స్ వెళ్తాం కదా, సో ఆ గాలి కూడా మంచిది అండ్ బ్రీదింగ్ అండ్ మెడిటేషన్ యోగా ఇవన్నీ బీచ్ సైడ్ చేస్తే వాటి ఎఫెక్ట్ డబల్ అవుతుంది అని చెప్పి రీసెర్చ్ కూడా చెప్తుంది. అండ్ ఇంకా సన్లైట్, ఈ ఎయిర్ ఏదైతే ఉందో ఫ్రెష్ సీ ఎయిర్ మన బ్రెయిన్లో సెరటోనిన్ అనే ఆ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది, విచ్ మేక్స్ అస్ హ్యాపీ, అంటే లైక్ హ్యాపీ హార్మోన్ అంటారు కదా. సో ఐ థింక్ అందుకే బీచ్కి ఒక్కసారి మనం కనుక అలవాటు పడితే అదొక ఎడిక్షన్లా అయిపోతుంది. అండ్ ఇంకా కొంచెం ఫిలసాఫికల్గా మాట్లాడితే మనం ఫస్ట్లో అనుకున్నట్టుగా ప్రశాంతంగా ఉన్నా గర్జించినా మనకు ఒక ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పి, చాలామంది కొంచెం లోగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఒక్కళ్ళే బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ బీచ్ తోటి ఇంకా ఆ చందమామ కనిపిస్తే చందమామతో కూడా మాట్లాడుతూ ఉంటారట. సో ఇట్స్ లైక్ ఎ థెరపీ, అంటే ఎవరితో షేర్ చేసుకోవాలి తెలియనప్పుడు ఈసారి మీరు కూడా ట్రై చేయండి, జస్ట్ గో టు అ నియర్ బై బీచ్. బట్ అంటే మరీ డిప్రెషన్లో ఉన్నప్పుడు మాత్రం వెళ్ళకండి, బికాజ్ మళ్ళీ ఆ ఆలోచనలు ఎటో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఎస్, బీచ్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ ఎ థెరపీ. అండ్ ఇంకా వాకింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా మనకి ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. అండ్ ఎస్, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ బీచెస్లో ట్రై చేయండి. అండ్ చాలా ప్లేసెస్లో మనకి ట్రైన్డ్ స్విమ్మర్స్ ఈ స్విమ్మింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఎలా చూసినా సరే బీచ్ నుంచి మనకి ఎన్ని లాభాలు. అండ్ ఇంకా ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళినప్పుడు అయితే ఇదంతా పక్కన పెట్టేసి ఒక 4 ఫోటోలు దిగితే చాలబ్బా, ఐఆమ్ సో హ్యాపీ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మరి మీరైనా బీచ్ని శుభ్రంగా పెడుతున్నారా లేదా, మీ ఫొటోస్ బాగా రావాలి అంటే బీచ్ ముందు ప్రశాంతంగా అండ్ ఇంకా అలానే క్లీన్గా ఉండాలి కదా. సో అట్లీస్ట్ ఫర్ యువర్ ఫొటోస్ సేక్ బీచ్ని పరిశుభ్రంగా ఉంచండి. అండ్ ఈసారి వెళ్ళినప్పుడు షూస్ అంటే లైక్ చెప్పులు అవన్నీ వదిలేసి అలా ఆ ఇసుక మీద నడుస్తూ ఉన్నప్పుడు యు జస్ట్ ఫీల్ ఇట్ నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి. అండ్ ఎస్, ఇంకా తెలుసుకుందాం మరి బీచ్ డే గురించి. బట్ అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం ఘర్షణ. సో ఎస్, మన వెంకటేష్ గారివి ఎన్నో పాటలు ఉన్నాయి బీచెస్ పక్కన, బట్ బీచ్ అనగానే నాకు తెలిసి అందరికీ ఇదే గుర్తొస్తూ ఉంటుంది. అండ్ ఎస్, దీంతోపాటు మల్లీశ్వరిలో గుండెల్లో గులాబీల ముళ్ళు ఆ పాట కూడా గుర్తొచ్చింది, కానీ దానికన్నా చెలియ చెలియ అనే ఈ పాట బీచ్ అనగానే నాకైతే గుర్తొచ్చేసింది. సో ఎస్, ముందైతే ఈ లవ్లీ ట్రాక్ వినేసేయండి, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

ఎస్, షూటింగ్ లో సాంగ్స్ కూడా ఇంత బ్యూటిఫుల్ గా రావాలి అంటే మరి బీచెస్ క్లీన్ గా ఉండాల్సిందే కదా. అండ్ ఎస్, మరి ఈ బీచ్ డే ఇంతకీ సెలబ్రేట్ చేసుకునేది బీచ్ పార్టీస్ తో కాదు, బట్ బీచ్ క్లీనప్స్ తో. బీచ్ క్లీనప్ పార్టీస్ హోస్ట్ చేసి అందరూ కలిసి బీచ్ పరిసర ప్రాంతాలని క్లీన్ చేసి అక్కడ ఏ వేస్ట్ లేకుండా చూసుకుంటారు. అండ్ అలానే అక్కడ నివసించే మెరైన్ లైఫ్ వారి గురించి కూడా తెలుసుకోవడం, కుదిరితే వాళ్ళకి సహాయం చేయడం వంటివి ఈ బీచ్ డే రోజు నిర్వహిస్తూ

ఉంటారు అన్ని చోట్ల కూడా. సో ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ దిస్ వన్ డే కానీ 365 డేస్ కూడా ప్రకృతిని కాపాడుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. అండ్ అదే నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం పాస్ చేసే ఒక బ్యూటిఫుల్ మెసేజ్. సో ఇది మరి ఈనాటి జోరుగా హుషారుగా ప్రోగ్రామ్. సో బీచ్ డే సందర్భంగా బీచ్ని పరిరక్షించుకోవడం కూడా, అంటే లైక్ నాట్ జస్ట్ ఎంజాయింగ్ బట్ దాన్ని కాపాడుకోవడం మన అందరి రెస్పాన్సిబిలిటీ. సో ఎస్, మరి స్టూడియోలో టైం అయితే 10:00, మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది బాలకృష్ణ అల్లాప్రగడ. దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష ప్రారంభమైంది. 340 నగరాల్లో 1,300 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. మొత్తం 273,183 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు తావు లేకుండా సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం, సిగ్నల్ జామర్లతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత్ ఉజ్బెకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు దినదినాభివృద్ధి చెందుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 4 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్లో అధికారిక కార్యక్రమాల అనంతరం మోదీ కిర్గిజిస్తాన్ చేరుకుంటారు. బిష్కెక్ నగరంలో నిర్వహించనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారత్లో తయారీ, సాంకేతిక, ఆవిష్కరణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రపంచ పెట్టుబడిదారులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆహ్వానించారు. భారత్లోని ప్రతిభను, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కెనడాలో 3 రోజుల పర్యటన ముగించుకుని 6 రోజుల పర్యటన నిమిత్తం ఆమె అమెరికా చేరుకున్నారు. 31 సెప్టెంబర్ తేదీల్లో G20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. కృష్ణా కుడిగట్టు కరకట్ట విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. భవిష్యత్తులో భారీ వరదలను తట్టుకునేలా అధునాతనంగా విస్తరిస్తున్నారు. గతంలో ఉన్న సింగిల్ రోడ్డు స్థానంలో 4 వరుసల రహదారి నిర్మిస్తున్నారు. కరకట్టను 24 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల సగటు ఎత్తుకు పెంచుతున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్లో E1 రోడ్డుగా కరకట్ట రహదారి విస్తరణను ప్రతిపాదించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి వైకుంఠపురం వరకు ఈ రహదారి ఉంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సర్ 2026లో భాగంగా ఓటర్ల జాబితాలో నూతనంగా పేరు నమోదు చేసుకోవడం, పేర్లు తొలగించడం, వివరాల్లో మార్పులు, సవరణలకు ఈ రోజుతో గడువు ముగియనుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈరోజు గుంటూరు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. BLVలు అందుబాటులో ఉంటారని, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం 6, ఓటర్ల జాబితాలోని అనర్హుల పేర్లు తొలగింపు కోసం ఫారం 7, ఓటు బదిలీకి ఫారం 8 దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్డులో వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి YMCA భవనం వరకు నిర్వహించిన ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నేత్ర ఆసుపత్రుల సిబ్బంది పాల్గొని కంటిదానంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: మూర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు మీకోసం.

0: తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకి పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నంద అండ్ మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లు ప్రోగ్రాంలోకి. అండ్ ఎస్, ఇప్పటి వరకు అయితే చాలామంది మెసేజెస్ పంపించేశారు. సో ఎస్, క్విక్గా వాళ్ళని ఏం చదివేద్దాం. సో ఖమ్మం నుంచి సత్పాటి రాము అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఇంకా ముంబై నుంచి పుల్లారావు గారు, అలానే కేవీ రామణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, అండ్ ఇంకా వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ దేవాంగ. సో ఎస్, వీళ్ళందరూ కూడా మనకి ఇప్పటి వరకు మెసేజెస్ పంపించేశారు. అండ్ ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, బీచ్ డే సందర్భంగా మంచి విషయాలు చెప్తూ మంచి పాటలు వినిపించారు, అండ్ నాకు కృష్ణానదిలో పడవ ప్రయాణం అంటే చాలా చాలా ఇష్టం, బాగా ఆనందంగా ఉంటుంది అంటారు. సో ఎస్, అయితే మీరు ఈ టాపిక్ని అయితే బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. అండ్ ఏ మాత్రం లేట్ చేయకుండా హరివిల్లులో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. సో ఏంటి అంటే, విజయ్ దేవరకొండ అండ్ ఇంకా ప్రొడ్యూసర్ స్వప్న దత్ మహానటి ఫిలింలో కలిసి, ఐ మీన్ లైక్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు, అండ్ ఆ ఫిలింకి అవార్డ్ కూడా వచ్చింది, మనందరికీ తెలిసిందే. అయితే మహానటి ఫిలిం కన్నా ముందు ఒక చిత్రంలో వీరిద్దరూ కూడా కలిసి కొలాబరేట్ అయ్యారు. అయితే అది ఏ చిత్రం? సో స్వప్న దత్ ప్రొడ్యూసర్గా విజయ్ దేవరకొండ నటించిన ఆ చిత్రం ఏంటి? తెలిస్తే గనక నాకు మెసేజ్ పంపించేసేయండి. అండ్ ఎస్, ఈరోజు స్వప్న దత్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎస్, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి, బికాస్ ఓన్లీ ఫిక్స్డ్ జాబ్స్ ఆర్ అమ్మాయి అనగానే పెళ్ళి పిల్లలు అని కాకుండా ప్రొడ్యూసర్గా కూడా రాణిస్తూ ఈ స్టేజ్కి వచ్చారు స్వప్న దత్. అండ్ ఎస్, విషింగ్ హర్ అ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఇంతకీ మాకు ఆన్సర్ తెలుసు, కానీ ఏ నెంబర్కి మెసేజ్ పంపించాలి అని వెయిట్ చేస్తున్నారా? అండ్ ఎస్, మా వాట్సాప్ నెంబర్ 8662488144, 8662488814. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అయితే మాకు పంపించేసేయండి. అండ్ ఎస్, అసలు అలా నేను క్వశ్చన్ వేస్తుండగానే ఆన్సర్ పంపించేశారు అప్పలరాజు గారు పెడన్ నుంచి, ఎలా ఉన్నారు అని చెప్పి. ఓకే, సో వెల్కమ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, సో ఇంకా ఎవరు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్? సో దీనిలోనే నేను క్లూ కూడా ఇచ్చేసానండి, విజయ్ దేవరకొండ ఫిలిమ్స్ అన్నీ చూసుకుంటే ఏంటా ఆ క్లూ అని మీకు అర్థమైపోతుంది. అండ్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారు, క్లూ బాగానే ఇచ్చావు అని చెప్పి. సో ఎస్, వాట్ ఎవర్ మీరైతే ఆన్సర్స్ పంపించేసేయండి. మరి ప్రొడ్యూసర్ స్వప్న దత్ అండ్ విజయ్ దేవరకొండ కలిసి అంటే కొలాబరేట్ అయిన ఫస్ట్ ఫిలిం ఏంటి? సో నాకైతే మీ ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం అయితే డియర్ కామ్రేడ్ ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్. సో ఇందాక ఆ బీచ్ థీమ్కి అండ్ ఇప్పుడు క్వశ్చన్కి రెండిటికి కలిపి అలా కొలాబరేషన్లో ఒక పాట వినిపించేస్తున్నాను మీ అందరి కోసం. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank to every Indian.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జిఎల్ కందా అండ్ మన నామ హరివిలు కార్యక్రమంలో. అండ్ నేనైతే అడిగాను విజయ్ దేవరకొండ అండ్ ప్రొడ్యూసర్ స్వప్న దత్ మహానటి కన్నా ముందు ఒక చిత్రంలో కలిసి కొలాబరేట్ అయ్యారు, మరి అది ఏ చిత్రం అని చెప్పి ఎస్ చాలా ఆన్సర్స్ వచ్చేసాయి. అండ్ అడిగాను కదా ఎవరు ఎవరు ఆన్సర్ పంపించింది అని చెప్పి ఎస్ ఇక్కడ చాలు అసలు మేము దూసుకెళ్ళిపోతాం అని చెప్పి ఇక్కడ చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. చూద్దాం ఎవరెవరు అంటే విజయవాడ నుంచి పవన్ రైట్ ఆన్సర్ పంపించారు, ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకా ఓకే కనకారావు గారు పెడల్ నుంచి మహానటి అని పంపించారు ఫస్ట్, తర్వాత ఇంకో ఆప్షన్ పంపించారు మహానటి కన్నా ముందు అని అడిగాను కదా, మరి రెండు పంపారండి, నీ ఇష్టం అమ్మా, నువ్వు రెండిట్లో ఆన్సర్ ఉంటే తీసుకో అనుకుంటారా? ఓకే అండి, సో ఆన్సర్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి సీమ అండ్ ఇంకా ఇమ్రాన్ ఖాన్. నెక్స్ట్ ఎవరు అంటే మరి మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట నుంచి ఓకే బాగున్నారా అంటున్నారు, ఎప్పట్లానే నేను సూపర్గా ఉన్నాను, ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటాను. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఝాన్సీ గారు ఏంటి అంటే క్వశ్చన్ ఇంకా రాస్తూ ఉన్నారనమాట, క్వశ్చన్కి ఆన్సర్ నేను రాస్తాను మీరు అలా ట్యూన్ చేసి ఉండండి అని చెప్పి రివర్స్లో నాకే చెప్తూ ఉన్నారు. ఎస్ త్వరగా రాసేసేయండి మీ ఆన్సర్. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం మల్కనంద గారు సండే స్పెషల్ మా నందు గారు అనమాట అంటూ ఓకే వస్తూనే మూవీ ప్రశ్న సంధించారు ఓకే ఓకే అంటూ నా ఆన్సర్ అన్నారు. అవునండి, మరి చాలామంది అనుకుంటారు ఇప్పుడు కూడా అనుకుని ఉంటారు స్వప్న దత్ వాళ్ళ నాన్నగారు అంటే అశ్విని దత్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆవిడ ప్రొడ్యూసర్ అయ్యారు గొప్పేముంది అని చెప్పి, బట్ యు నో వాట్ స్వప్న దత్ గారు ముందు లైన్ ప్రొడ్యూసర్గా ఆ తర్వాత ఆవిడ కూడా ఆ యూనిట్లో అంతా వర్క్ చేసి ఆ తర్వాత ప్రొడ్యూసర్ స్థాయికి వచ్చేసారు. ఏదో వాళ్ళ ఫాదర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఏ పాత్ చూస్ చేసుకోవాలి అనేది ఈజీ అవుతుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు ప్రొడ్యూసర్ ఆర్ ఏ ఫీల్డ్లో అయినా డైరెక్ట్గా వాళ్ళకి సక్సెస్ అనేది రాదు. సో అలా చూసుకున్నా స్వప్న దత్ గారు ఐ థింక్ షీఈస్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ లిమిటెడ్ జాబ్స్లోనే ఉండాలి అమ్మాయిలు అని కాకుండా ఏదన్నా సాధించగలరు అని ప్రూవ్ చేశారు. అండ్ యస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే వడు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుండి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలానే నదిలో స్నానానికి వెళ్ళి చాలామంది మిస్ అవుతూ ఉన్నారు, అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, సో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. సో తల్లిదండ్రులకి చెప్తే కదా వాళ్ళు తీసుకుంటారు,

0: తప్పకుండా వెళ్తున్నారు. సో పేరెంట్స్కి చెప్పకుండా ఏ పని చేయకండి. నెక్స్ట్ ఎవరు అంటే హైదరాబాద్ నుంచి జిఎన్ రావు, సహానా అండ్ నిర్వాణా. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు, జవాబు ఏంటంటే అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే కానూరు నుంచి అంజిబాబు, దివ్య, ప్రణీత్ అండ్ హర్షిత, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే రమాసుందరి గారు నెల్లూరు నుంచి, అదే అనుకుంటున్నా మన నెల్లూరు వాసులు ఏమైపోయారు అని చెప్పి, బికాజ్ లాస్ట్ వీక్ అందరూ లైక్ చాలా హ్యాపీగా ఉన్నారు, మా సింహపురిలో కూడా వస్తున్నాయి ప్రోగ్రామ్స్ అని చెప్పి. సో ఈసారి ఏమయ్యారా అనుకున్నా వచ్చేసింది మెసేజ్. హాయ్ అక్క, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే, నా పేరు చెప్పను, నన్ను గుర్తుపట్టండి అంటూ మెసేజ్ పంపించారనమాట. అమ్మో, నాకే పెద్ద ట్విస్ట్ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మధుసూదన్ రెడ్డి గారు, ఓకే, పాపనే పాల్యం నుంచి పంపించారు బట్ గీత గోవిందం అంటూ పంపించారు. అయ్యో, గీత గోవిందం కాదు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను బయటికి చెప్పాను కాబట్టి దట్స్ నాట్ ది ఆన్సర్ అని చెప్పి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా మెసేజెస్ వస్తున్నాయి, అవన్నీ కూడా చదివి వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: FM 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ యాజువల్ క్రింద. అండ్ ఎస్, నేనైతే అడిగాను మరి ప్రొడ్యూసర్ స్వప్న దత్ విజయ్ దేవరకొండతో పాటు కొలాబరేట్ అయ్యి మహానటి ఫిలిం కన్నా ఇంకొక చిత్రం తీశారు, అండ్ ఆ ఫిలిం ఏది అని చెప్పి. సో చూద్దాం ఇంకా ఎవరెవరు మెసేజెస్ పంపించారో. అండ్ మధుసూదన్ రెడ్డి గారు, ఓకే, సారంగధర్య మ్యూజిక్ వినిపించినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవరు అంటే సూర్యకుమారి గారు పాల్కొల్లు నుంచి. సూర్యకుమారి గారు మహానటి కన్నా ముందని అడిగాను కదండి, మరి ఆన్సర్ ఎస్ చూద్దాం, ఇంకొంతసేపట్లో నేనే రివీల్ చేసేస్తానండి. అండ్ అల్కనంద గారు అంటూ పోరంకి నుంచి వీరరాఘవ మరేకసై మౌనిక మీరు వస్తే చాలా బాగుంటుంది అంటున్నారు. సో థ్యాంక్ యూ, బట్ మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా ఇంకా ఇంకా బాగుంటుంది, త్వరగా ఆన్సర్ పంపించేసేయండి. అని ఇంకా ఎవరు అంటే యతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి గారు మచిలీపట్నం నుంచి. అబ్బా ఇంత చక్కగా మెసేజ్ పంపించారు, బట్ గుడ్ మార్నింగ్ అని పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. సో సెకండ్ క్వశ్చన్కైనా అందరూ రైట్ ఆన్సర్ పంపించేస్తారు అనుకుంటున్నాను. అండ్ శుభోదయం మాలినంద బంగారు తల్లి, అబ్బా ఇంత ప్రేమగా ఎవరు పంపించారు అంటే బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి. అండ్ ఎస్, పెళ్లి చూపులు అని పంపించారు. ఓకే, సో పెళ్లి చూపులు కాదు, నేను ఆన్సర్ చెప్పేస్తాను మరికొద్దిసేపట్లో. అండ్ బిలేటెడ్గా రాఖీ పౌర్ణిమ అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎలాగో మీరు విషెస్ చెప్పారు కాబట్టి వింటున్న అన్నయ్యలందరికీ ఒకటే చెప్తాను, మీరు మీ చెల్లెలకి ఏం గిఫ్ట్స్ ఇచ్చారో నాకు తెలియదు కానీ, సో బయట ఉన్న ప్రతి అమ్మాయిని మీ చెల్లెలానే అంతే ప్రొటెక్టివ్గా వాళ్ళని ఏమి ఏడిపించకుండా వదిలేసేయండి, అదే మీరు మీ చెల్లికి ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కాసిం భాషా పులివెందుల నుంచి హ్యాపీ సండే అంటున్నారు. ఓకే అండి. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి మీకోసం అయితే ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం మహానటి. సో ఈ పాట అయిపోయిన వెంటనే నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసి సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాను. అండ్ నేను అడిగిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ ఇప్పటివరకు రైట్ ఆన్సర్సే పంపించారు. మరి మహానటి ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం, స్టే ట్యూన్డ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్

0: వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెను వెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకి పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
2: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank to every Indian.
7: FM 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వచ్చేసాయి. మన నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. సో టైలర్ మస్తాన్, ఇంకా మస్తాన్ వాళ్ళ ఫాతిమా మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా చిన్నమ్మాయి మిరియాల్ కూడా నుంచి, హలో బంగారం అంటూ అల్కనంద నది ప్రవహిస్తున్నట్టు ఉందిరా తల్లి అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే నదుల గురించే, మరి ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఎప్పుడూ చల్లగా ఉండాలి అంటున్నారు. అలానే మన లిజనర్స్ అందరూ కూడా ఇలానే మనకి మెసేజెస్ పంపిస్తూ ఉండాలి. అండ్ ఇంకా ఓకే ఓకే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఏం మంత్రం వేసావే అంటూ మెసేజ్ పంపించారండి. సో ఎస్, బట్ ఆన్సర్ రివీల్ చేసేస్తానండి మరికొద్దిసేపట్లో. ఇంకా ఎవరు అంటే ఎంఎస్ దుర్గారావు గారు, అబ్బా అందరినీ ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారండి అంటున్నారు. సో ఇట్స్ వైస్ వర్సా, మీరు అందరూ ఇంత ఇంత ప్రేమగా పెడుతున్నారు కాబట్టి. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు, నువ్వు ఇలా అంటున్నారు, మీరు ఇంకా కష్టపడకండి, నేను ఆన్సర్ పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, నేను మిచ్చిచ్చా అంటున్నారు. ఎస్ ఓకే, మెసేజ్ ఇట్లా చిచ్చా అంటూ పంపించేది ఎవరు అంటే ఎలిమెంట్లీ మురళీకృష్ణ గారు. ఎస్, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు తెలిసి కానూరు నుంచి అనుకుంటా. అండ్ ఇంకా అలానే మన ఆర్జెస్ అందరికీ కూడా అంటే లైక్ వాళ్ళందరినీ తలుచుకుంటూ మెసేజ్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, చాలా పెద్ద మెసేజ్ వచ్చేసిందండి. ఓకే, ఈ తరం సినిమాలు అంటూ చాలా మెసేజ్ పంపించేశారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంతకీ సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటి అంటే, సో మరి మన భారతదేశంలో అతి పొడవైన నది ఏది? సో ఇండియాలో ది లాంగెస్ట్ రివర్ ఏది? సో ఆన్సర్ తెలిస్తే కనుక మెసేజ్ పంపించేసేయండి 8662488144, 8662488144. సో ఈ నెంబర్కి. అండ్ నేను అడిగిన ఇందాక క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చి ఎవడే సుబ్రహ్మణ్యం. సో హీరోగా విజయ్ దేవరకొండ నటించిన మేబీ ఫస్ట్ ఫిల్మ్, అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో మనకి చిన్న రోల్లో కనిపిస్తారు, బట్ హీరోగా

ఎస్టాబ్లిష్ అయింది మాత్రం ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ దానికి ప్రొడ్యూసర్ స్వప్నదత్ గారు. ఎస్ ఫ్రెండ్స్, మీకోసం అయితే ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. అండ్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి తెలిస్తే వెంటనే మెసేజ్ పంపించేసే ఇండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జెల్టిన్ మర్మనం హరివిలు కార్యక్రమంలో. అండ్ ఎస్, నేనైతే అడిగాను ఇండియాలో అతి పొడవైన నది ఏది అని చెప్పి. సో ఎస్, టైం ఆల్రెడీ 10:40 అండ్ ఏ మాత్రం లేట్ చేయకుండా ఆన్సర్స్ అన్ని ఫటాఫట్ ఫినిష్ చేసేస్తున్నారు. అండ్ ఎస్, రైట్ ఆన్సర్ అని చెప్పట్లేదు, నేమ్స్ మాత్రమే చెప్తాను బికాస్ ఐ కెన్ సీ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెల్లూరు నుంచి ప్రసాద్ గారు, ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఆత్మకూరు నుంచి ఓకే తాటిపాముల ఆశిష్ గారు, ఓకే మెసేజ్ అయితే పంపించారు, ఆన్సర్ ఎక్కడండి, ఆన్సర్ ఎక్కడ మిస్ అయిపోయింది. అండ్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి, అప్పలరాజు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాల్యం నుంచి రైట్ ఆన్సర్, జిఎన్ రావు సహానా అండ్ నిర్వాణ రైట్ ఆన్సర్. సో సూపర్, అసలు చెప్పా కదా రైట్ ఆన్సర్ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం ఓకే ఆన్సర్ పంపిస్తూ అది ఎన్ని కిలోమీటర్లు, 2525 కిలోమీటర్లు అని కూడా పంపించేశారు. అండ్ ఇంకా తొమ్మండు సతీష్ వర్మ వీరవల్లి నుండి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్ ఓకే. అండ్ ఇంకా అనంతపురం జిల్లా నర్సాపురం నుండి నాగేష్, లక్ష్మీలావణ్య అండ్ ఇంకా హర్షవర్ధన్ అనంతపురం నుండి అనురాధ గారు. సో అనురాధ గారు కూడా ఎన్ని మీటర్లు అని కూడా పంపించేశారనమాట. అండ్ ఇంకా అనంతపూర్ నుండి మస్తాన్ అక్తర్ ఫ్యామిలీ గోదావరి నది అంటున్నారు, బట్ ఐ థింక్ గోదావరి సెకండ్ లార్జెస్ట్ అనుకుంటా అండి. అండ్ భాస్కర్ గారు పేడ నుంచి రైట్ ఆన్సర్, అంబికా గారు భవానీపురం నుంచి ఓకే. సో ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు, రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా అలానే మురళీ గారు హాయ్ అంటున్నారు, ఆన్సర్ కూడా పంపించేసేయండి త్వరగా త్వరగా. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్, జయరామ్ గారు పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే వీళ్ళ ఆన్సర్ అయితే ఇంకా పంపించలేదు ఓకే. సో బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దపురం మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ అండ్ మస్తాన్ వాలి. అండ్ ఇంకా ఫాతిమా గారు ఇంకా ఎవరు అంటే కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం విజయవాడ నుంచి, అబ్దుల్ కలాం పెదపరిమి నుంచి, ఇంకా ఓకే గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి ధను. సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఓకే నీకన్నా పెద్దనదా అంటున్నారు చిన్నమ్మాయి గారు, అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. సో నేను ఆవిడలో భాగమే, ఆవిడకన్నా పెద్ద అయితే కాదు. అండ్ అసలు అబ్బా అల్కనందా నది గురించి అందరికీ ఎంత అవగాహన ఉంది, వినడానికి ఎంత వినసొంపుగా ఉందో. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే అక్క నా కోసం ఇంకొకసారి అడగగలరా అంటూ మెసేజ్ పంపించారు. అయ్యో ఐఎమ్ సో సారీ రా, బికాజ్ టైం ఆల్రెడీ 10:42 అయిపోయింది, మళ్ళీ అయితే నేను అడగను అంటే అడగలేను, టైం లేదు కాబట్టి. పుత్తూరు నుండి మెసేజ్ చేసినాక నేను ఓకే. సో ఎస్ గుర్తుపట్టాను, అంతకు ముందు కూడా పంపించారు కదా, సో ఇట్లా మా కోట్ల వాళ్ళందరూ కూడా మెసేజ్ పంపిస్తున్నామని చెప్పి. అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే ఝాన్సీ అండ్ మల్లీశ్వరి శాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం నుండి రైట్ ఆన్సర్ అండ్ మీటర్స్తో పాటు కూడా పంపించారు. అండ్ ఇంకా ఎస్ తాటిపాముల ఆశిష్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇవి ఈరోజు ఆన్సర్స్ పంపించిన వాళ్ళు అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే నేను చెప్పడం ఎందుకు, ఆ నది మీద ఉన్న ఒక అద్భుతమైన పాటే మీకు వినిపించేస్తూ ఉన్నానండి. అండ్ ఉమ్మడి నుండి మొమ్మ జైనుదీన్, స్నేహభాను జైనుదీన్. సో ఎస్, దిస్ ఈస్ ద లాస్ట్ ఆన్సర్. ఇంకా అయితే ఎవరు మెసేజ్ పంపించకండి, బికాస్ ఇది ఈనాటి హరివిల్లు కార్యక్రమం. మరి భారతదేశంలోని అతి పొడవైన నది ఏది అని చెప్పి మీకైతే నేను ఆన్సర్ చెప్పట్లేదు, పాటే వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం గంగోత్రి. Stay tuned to Vivid Bharati FM 101.3 and this is your RJ Alknanda.

0: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ మరికొద్దిసేపట్లో ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి.
1: మరికొంచెం సేపట్లో గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఆకాశవాణి

0: జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
1: సార్ నమస్కారం అండి.
0: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
1: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
0: బాగుంది కృష్ణగారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
1: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
0: కృష్ణగారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
1: అలానే.
0: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
1: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించడానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22

0: గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడోవారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే, మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు. దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి. కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది ముఖ్యంగా మన

యువత ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా, ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ

0: ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయ లాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మగారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన

కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్నే మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాన్ని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటినుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం
వేసాలు జీవితానికి ఒక కొత్త

ప్రారంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండు గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు

ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది మిత్రులారా. తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో 3 సెప్టెంబర్ మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ 4వ తేదీన ఉంది. మనం 7వ సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలలో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను మిత్రులారా. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు
మన ప్రయత్నం చాలా అవసరం.

0: అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం చూస్తే 12:11 దాటి 10 సెకండ్లు. మీరంతా అర్చన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు మీకు తెలుసా ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: మీరంతా అర్చన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు మీకు తెలుసా ప్రోగ్రామ్. బ్రెయిన్లో మన మెదడులో చాలా జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. మనం చూసినటువంటి ప్రదేశాలు ఎన్నో సంవత్సరాల క్రితం చూస్తాం, లేదా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. కొత్త ప్రదేశానికి వెళితే అబ్బో ఇది నేను ఎక్కడో చూస్తానే అన్నట్లు ఫీల్ అవుతాం. కానీ ఏనుగులు మెదడు దాదాపు 5 కిలోల బరువు ఉంటుందట. ఇవి ఎన్నో సంవత్సరాల క్రితం చూసిన ప్రదేశాలను వ్యక్తులను సైతం గుర్తుంచుకోగలవట. అద్భుతమైన జ్ఞాపశక్తిని కలిగి ఉంటాయన్న విషయం మీకు తెలుసా మరి?

అమ్మ అమ్మ ప్రేమ చాలా గొప్పది. ఈ ప్రపంచంలోనే అమ్మ ప్రేమకు వెలకట్టలేం. కానీ మదర్ తల్లి ఈ సృష్టిలో పశుపక్షాదులు సైతం, జీవకోటి మొత్తం కూడా తల్లి అంటే మదర్ తన బిడ్డను గర్భంలో మోస్తుంది. గర్భావధి కాలం అంటారు. మరి ఈ గర్భావధి కాలంలో గర్భంలో ఉన్నప్పుడే శిశువు శబ్దాలు వినడం ప్రారంభిస్తుందట. ముఖ్యంగా తల్లి గుండె చప్పుడు, మాట్లాడే మాటలను కూడా గుర్తుపెట్టుకుంటుందట. భలే ఉంది కదా.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఉఫ్, ఇంటి పనంతా

0: నువ్వే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
5: SBI, the banker to every Indian.

పెద్ది చిత్రానికి మోహిత్ చౌహాన్ ఆలపించిన పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 12:24 దాటి 21 సెకండ్లు. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. మీకు తెలుసా వింటున్నారు విత్యురాజి చిన్నబాబు. మనం ఎన్నో డిగ్రీలు చదువుదాం కదా, టక్కుట గోకర్ణ ఇంద్ర మహేంద్ర జాల విద్యలు విలు విద్యలు అనేవి రాజుల జమీందారుల కాలంలో కర్ర సాము కత్తి సాము మల్ల యుద్ధం ఇవి ఉండేవి. కానీ యావత్ ప్రపంచానికి మన భారతదేశం క్రీస్తు పూర్వమే 700 సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయమైన తక్షశిల ఏర్పాటైందట. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి వేదాలు ఆయుర్వేదం యుద్ధ విద్యలను అభ్యసించేవారట. భలే ఉంది కదా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
8: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
9: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
8: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
9: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
9: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
8: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
10: స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నషాముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య దృఢమైన సంబంధాన్ని పెంపొందిస్తాయని కూడా ప్రధానమంత్రి చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మీర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా నషాముక్త్ యువఫర్ వికసిత్ భారత్ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 137 సంచికలో ఆయన ఈరోజు దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని మాట పంచుకున్నారు. డ్రగ్స్ రహిత యువత, డ్రగ్స్ రహిత భారతం అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక లాంఛనం కాదని, యువతతో సహా ఎంతో మంది ప్రజలు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన సామూహిక సంకల్పమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నషాముక్త భారత్ కే లియే క్యా ఆప్ కోయి పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై కి హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో, క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో ఛూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ్ సక్తే హై జిన్మే డ్రగ్స్ కే ఖత్రో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో. హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కీ కమీ నహీ హై. మేరా ఆగ్రహ హై కి వే అలగ్ అలగ్ భాషాఓ మే ఐసా కంటెంట్ బనాయే జిస్సే ఇస్ దిశా మే సమాజ్ కో మదద్ మిలే.
0: మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ముంచెత్తదని, దాని పరిణామాలను మొత్తం కుటుంబం, సమాజం భరించాల్సి వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే వారిని, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకురావాలని, డ్రగ్స్ రహిత జీవిత సందేశాన్ని చాటేలాగా పాటలు రూపొందించాలని యువ సంగీతకారులను మోదీ కోరారు. దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి కొదవాలేదని, సమాజానికి విషయంలో సహాయపడేలాగా వారు వివిధ భాషల్లో కంటెంట్ సృష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత ముఖ్యంగా నషాముక్త్ భారత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే హై. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు కొత్త శక్తిని పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశంపై ఎంతగా చర్చ జరగాలో అంతగా జరగడం లేదని ఆయన అన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్ధిదారులో సుమారు 46% మంది మహిళలే ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
1: పీఎం స్వనిధి యోజనకి లాభార్థిలో కరీబ్ 46% మహిళాయే హై, యానీ దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజనా సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. గాజియాబాద్ కీ బబీతా శర్మా జీ పూజా కీ సామగ్రీ కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ. మెహనత్ ఖూబ్ థీ లేకిన్ కారోబార్ బఢానే కే లియే పూంజీ కీ జరూరత్ థీ. పీఎం స్వనిధి సే ఉన్హే ఆర్థిక మదద్ మిలీ, కారోబార్ కా విస్తార్ కియా, గ్రాహక్ బడే ఔర్ ధీరే ధీరే సడక్ కినారే కా ఉన్కా ఛోటా సా స్టాల్ ఏక్ దుకాన్ మే బదల్ గయా.
0: పరిశుభ్రతకు ఒక అద్భుతమైన గుణం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల సొంత నిబద్ధతగా మారినప్పుడు అది ఆ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత దిశగా సాగుతున్న ప్రయత్నాలు నిరంతరం ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని మోదీ చెప్పారు. నదీ తీరాలు, ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ఆయన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. అలాగే శ్రీ అమర్నాథ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ అక్కడ 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు.

0: దేశంలో ఆడపిల్లల స్వప్నాల ప్రయాణం భూమి నుంచి అంతరిక్షం వరకు ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి కలలను పెంపొందించుకుంటున్న వేలాది మంది అమ్మాయిలను ప్రపంచం నలుమూలల నుంచి భారత్ ఒకచోటికి చేరుస్తోందని, ఈ కార్యక్రమానికి మిషన్ శక్తి షాట్ అని పేరు పెట్టామని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు ఆవిష్కరణల రంగంలో ఉపగ్రహ సాంకేతికత నేర్చుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.
1: आपको यह जानकर गर्व होगा कि भारत ऐसे सपने देखने वाली दुनिया की हजारों बेटियों को एक साथ जोड़ रहा है. इस प्रयास का नाम है मिशन शक्ति सेट. इसके माध्यम से 108 देशों की 12,000 छात्राओं को सैटेलाइट टेक्नोलॉजी सीखने और इनोवेशन के क्षेत्र में आगे बढ़ने का अवसर मिल रहा है.
0: పండుగలు వేడుకలు కేవలం సంప్రదాయం నిలబెట్టడం కాకుండా ఒకరితోకరు కలుసుకునే అవకాశాలు కల్పిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారత్ జరుపుకుంటుందని, త్వరలో దీపావళి కూడా వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే క్రమంగా ప్రారంభమవుతున్నాయని చెబుతూ ప్రధానమంత్రి, పండుగ సీజన్లో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు తిరిగి వినవచ్చు. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 734 చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విపత్తు సంభవించిన తరువాత 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రవనంలో 259, నవల్ పరాసీ తూర్పు జిల్లాలో 184, నవల్ పరాసీ పశ్చిమ జిల్లాలో 82, గోర్ఖా జిల్లాలో 58 మృతదేహాలు వెలికితీశారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. 85 మంది భద్రతా సిబ్బంది, 320 మంది విదేశీయులతో సహా మొత్తం 2,498 మంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు ఈ వరద తర్వాత ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. 275 మంది భారతీయ పౌరులు, ఇతర దేశాల జాతీయత కలిగిన 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఇంకా కనిపించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన రంగాల్లో సహకారంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్భంగా అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతకుముందు ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ భవనానికి చేరుకున్న ఆయనకు ఘనంగా లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు కేరళ చేరుకుంటారు. అలపూళలో జరిగే కేరళ కౌముది దినపత్రిక జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ధ అరణ్మూల పడవ రేసును ఉపరాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలో ఓణం టూరిజం వీక్ వేడుకల గ్రాండ్ ముగింపు పర్యటన కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండే సాన్స్ సైకిల్ 85వ సంచికలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు పాల్గొన్నారు. బ్రిక్స్ సహకారంతో జాతీయ క్రీడా దినోత్సవ ప్రత్యేక సంచికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైక్లింగ్ పౌరుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని డాక్టర్ మాండవ్య అన్నారు. ఇది ఒక అద్భుతమైన వ్యాయామమని, కాలుష్యరహిత వాతావరణానికి, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు. టీ20 ఏషియా కప్ విమెన్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. నషాముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో చెప్పారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వివిధ్ భారతి FM 101.3.

శ్రీనివాస కళ్యాణం చిత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. మీకు తెలుసా ప్రోగ్రాం వింటున్నారు వితీవ్రార్జీ చిన్నబాబు. ఢిల్లీలోని జంతర్ మంతర్ కు 300 ఏళ్ల చరిత్ర ఉంది. 1724లో జైపూర్కు చెందిన మహారాజు మరి ఢిల్లీలోని సహా అంటే ఢిల్లీతో కలిపి 5 ప్రాంతాలలో ఖగోళ పరిశోధనా కేంద్రాలను నిర్మించారు. ఈ ఖగోళ పరిశోధనా కేంద్రాలను సంస్కృతంలో యంత్ర అంటే పరికరం, మంత్ర అంటే గణన సూత్రం అని పదాల నుంచి జంతర్ మంతర్ అనేది వచ్చిందట. మీకు తెలిసే ప్రోగ్రాంలో చివరిగా సీతా ప్రయాణం చిత్రం నుంచి పాట చివరిగా విందాం. ఇంటి వివిధ భారతి FM 101.3 MHz పై

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారతదేశం వికసిత్ భారత్గా మారాలంటే మాదక ద్రవ్యరహితంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ ఎపిసోడ్లో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం, దేశాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నేపాల్లో మళ్లీ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. భూటే కోశీ నదిలో మరోసారి నీటిమట్టం భారీగా పెరుగుతోందని నేపాల్ విపత్తు నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్ వరద విపత్తుల్లో మృతుల సంఖ్య 700 దాటింది. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 రోజుల అనంతరం సహాయక సిబ్బంది 6 ఏళ్ల బాలికను సజీవంగా రక్షించారు. భారత్కు చెందిన 128 మంది సమాచారం అందుబాటులో లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. గత 2 రోజుల్లో 598 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్లోని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని తెలిపింది. మరో 900 మంది చైనా సరిహద్దుల్లోనే ఉన్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ జిల్లాలో సమృద్ధి ఎక్స్ప్రెస్వే సమీపంలో ఉన్న గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ను మళ్లించారు. నాగ్పూర్ నుంచి ముంబై వెళ్లేదారిలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పైప్లైన్ రెండు వైపులా ఉన్న వాల్వులను మూసివేయడానికి నిపుణులు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడుకండి వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 గాయపడ్డారు. డిఎస్సి ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల వాహనం పలాస మండలం గరుడుకండి సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో మిలియాపుట్టి మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 5 ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. ఈ సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ యుఎస్ ఓపెన్ ఈరోజు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ ఫేవరెట్గా బరిలో దిగుతున్నాడు.

మహిళల సింగిల్స్లో సబలంక హ్యాట్రిక్ టైటిల్పై గురిపెట్టింది. ఈ టోర్నమెంట్ రాత్రి 8:30కు ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

యాంగ్ లీడర్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు మించిన మోహన్ చంద్ర గీతం విన్నారు. స్టూడియోలో సమయం చేస్తే 1:07 దాటి 33 సెకండ్లు. ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరా కార్యక్రమంలో వర్షాకాలంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వంటింటి చిట్కాలు, మరి అందరికి కూడా చిట్కాల గురించి మనం మాట్లాడుకుందాం. వర్షాకాలంలో ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యము, చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలోనే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వర్షాకాలంలో తడిస్తే వెంటనే బట్టలు మార్చుకోవాలి. తడి బట్టలు వేసుకోవడం వలన ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తాయన్నమాట. కాటన్ వంటి తేలికపాటు దుస్తులు ధరిస్తే చాలా చాలా మంచిదండి. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రాజేంద్రుడు గజేంద్రుడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు బిజ్రపాఠం వింటున్న వినండి వివిధ భారతి FM 101.3.

0: లవ్ స్టోరీ ఈ చిత్రానికి జావేద్ అలీ ఆలపించిన పాట విన్నారు.
1: నిల్ల నిల్ల మెరిసెను తారా నీ ప్రేమలా.
2: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
3: అంతఃపురంలో అందాల చిలక.
4: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
2: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
4: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
2: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
4: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
5: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
0: సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137వ కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. వార్తల వివరాలు. అవకాడో సాగు రైతులకు ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచికలో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. అవకాడోకు ప్రస్తుతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ప్రీమియం మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణతో ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజు ఉదాహరణను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవకాడో పంటపై ఆసక్తితో యూట్యూబ్ ద్వారా సాగు పద్ధతులపై అవగాహన పొందిన వరదరాజు ఇప్పటి వరకు సుమారు 4 టన్నుల దిగుబడి సాధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: वरदराज जी का उदाहरण है. वे कई वर्षों से अपने खेत में टमाटर और केले की खेती कर रहे थे. एक दिन उन्होंने अपने दोस्तों के फार्म में एवोकाडो की फसल देखी. इसके बाद उन्होंने यूट्यूब से इस पर जानकारी जुटाई. अब तक वे करीब 4 टन एवोकाडो का उत्पादन कर चुके हैं. आज वे सीधे स्थानीय दुकानों को इसकी सप्लाई कर रहे हैं. नई फसल, वैज्ञानिक सलाह और सीधी मार्केटिंग से उनके छोटे से फार्म की कमाई पूरी तरह बदल गई है.
0: భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమని మన్ కీ బాత్లో తెలిపారు. మత్తురహిత జీవితం సందేశాన్ని సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువ సంగీతకారులు, విద్యార్థులు, నాటక బృందాలు, కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు. తమ ప్రయత్నాలను మత్తురహిత యువత హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
1: నషాముక్త భారత్ కే లియే క్యా ఆప్ కోయి పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై కి హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్ మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో చూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ్ సక్తే హై జిన్ మే డ్రగ్స్ కే ఖత్రో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కి కమీ నహీ హై మేరా ఆగ్రహ హై కి వే అలగ్ అలగ్ భాషాఓ మే ఐసా కంటెంట్ బనాయే జిస్సే ఇస్ దిశా మే సమాజ్ కో మదద్ మిలే.
0: పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం పురోగతిపై మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మహిళలకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తోందన్నారు. ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: లేకిన్ అబ్ ఐసీ లాఖో మాతాఓ బహనోకో పీఎం స్వనిధి యోజనా సే నయీ తాకత్ మిల్ రహీ మహిళా సశక్తికరణ కే ఇస్ పహలూ కి ఉత్నీ చర్చా నహీ హోతీ జితనీ హోనీ చాహియే. పీఎం స్వనిధి యోజనా కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై యానీ దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజనా సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. मैं रेड़ी पटरी के काम से जुड़ी सभी बहनों को उनके उज्जवल भविष्य के लिए बहुत शुभकामनाएं देता हूं.
0: పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్లో రానున్న పండుగలపై మన్ కీ బాత్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. సెప్టెంబర్ 4 జన్మాష్టమి, అదే నెలలో విశ్వకర్మ పూజ జరుపుకోనున్న నేపథ్యంలో కళాకారులు, చేతి వృత్తుల నిపుణులను గౌరవించాలని కోరారు. దీపావళికి కూడా ఇప్పటినుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి ప్రమిదలు కొనడం మాత్రమే కాదని, కొనుగోలు చేసే ప్రతి వస్తువు భారతదేశంలో తయారైందా అని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
1: ఆనే వాలే దినో మే హమ్ ఔర్ భీ కై మహత్వపూర్ణ పర్వ మనానే జా రహే హై. ఇస్ అవసర్ పర్ అప్నే ఆస్ పాస్ కే కారీగరో, శిల్ప్కారో ఔర్ విశ్వకర్మా సాథియో కా సమ్మాన్ కర్నా చాహియే. త్యోహారో కే ఇస్ మౌసమ్ మే మే ఎక్ బార్ ఫిర్ ఆప్సే వోకల్ ఫర్ లోకల్ కా ఆగ్రహ దోహరాఊం. హమ్ అప్నే ఘర్ కే లియే జో భీ సామాన్ ఖరీదతే హై ఉసే ఏక్ బార్ జరూర్ దేఖ్లే కి వో భారత్ మే బనా హో. భారత్ కే ఆత్మనిర్భర్ బన్నే కా మార్గ్ భారత్ మే బనీ చీజో పర్ గర్వ కర్నే సే హీ ప్రశస్త హోగా. ఇస్ సందేశ్ కో జ్యాదా సే జ్యాదా లోగో తక్ పహుంచానా భీ హమారీ జిమ్మేదారీ హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం జిల్లాలో రేపు వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించే వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1 ముఖ్యమంత్రి ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారని వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు పశ్చిమ ప్రకాశంలో తీవ్రంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యకు కూడా ఉపశమనం కలగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 వితత్తు లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 19 వరకు 441 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలు

చికిత్సకు 2,42,00,000 రూపాయలు వెచ్చించి ఈ శస్త్రచికిత్సలు చేయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం శస్త్రచికిత్సల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 238 చికిత్సలు నిర్వహించగా మిగిలినవి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంతో అనుసంధానమైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వహించినట్లు తెలిపారు. పిల్లలకు శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సూచించినప్పుడు కొందరు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. జాతీయ చిన్నతరహా పరిశ్రమల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. చిన్నతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 30 ఆగస్టున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశంలో ఆర్థికాభివృద్దిలో చిన్నతరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తున్నాయి. అందువల్లనే చిన్నతరహా పరిశ్రమలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వాటిని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. త్వరలో నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల కోసం మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా ఈ శిక్షణ అందిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికకు రాష్ట స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 137వ కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల నేపథ్యంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
5: SBI, the bank to every Indian.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వసే రాములు మచ్చటానికి వందే మాత్రం శ్రీనివాస్ స్వర్ణలత ఆలపించిన పాడు విన్నారు. మీరంతా చేంజెస్ వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. ధీరా వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో ఈ వర్షాకాలంలో స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ముఖ్యంగా వర్షాకాలంలో తల తడిస్తే వెంటనే తలస్నానం చేయాలండి. తల తడిగా ఉంటే చుండ్రు ఫంగస్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈ కాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి. డయేరియా టైఫాయిడ్ రాకుండా ఎల్లప్పుడూ మరిగించిన చల్ల

నార్చిన నీటిని మాత్రమే త్రాగండి. మనం తీసుకునే డైట్లో ఎక్కువగా విటమిన్ సి ఉండేటట్లు చూసుకోవాలి. నారింజ, ఉసిరి వంటి పండ్లను చేర్చుకోవడం చాలా మంచిది. ఇక రాత్రిపూట పసుపు కలిపిన పాలు త్రాగడం వలన జలుబు, దగ్గు దరిచేరవు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన శంకర్ వరప్రసాద్ చిత్ర నుంచి ఒక పాట విందామా?

దేవదాస్ చిత్రానికి చక్రి రేవంత్ ఆలపించిన చంద్రబోస్ గీతం విన్నారు. సమయం చేస్తే 1 గంట 40 నిమిషాలు దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. ధీర వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో ఈ కాలంలో, ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన డైట్లో ఎక్కువగా విటమిన్ సి ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని చెప్పాను కదా. మసాలాలు, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు. అంతేకాదండి, మన ఇంటిని, ఇంటి పరిసర ప్రాంతాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ముఖ్యంగా ఇంకుడు గుంటలు, ఐ మీన్స్ గుంటలు కానీ, మనం తినే తాగేసిన బోండాలు కానీ, పాత టైర్లలో నీళ్లు చేరి దోమలు చేరడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంటి పరిసర ప్రాంతాలను చాలా శుభ్రంగా నీట్గా ఉంచాలి. ఇక ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వలు ఉండకుండా చూసుకొని దీనివల్ల డెంగ్యూ, మలేరియా కలిగే దోమలు పెరగకుండా ఆపుకోవచ్చండి.

మరి ఈ కాలంలో మనం ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తినకూడదని చెప్పాను. మన వంటలు చేసేటప్పుడు ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా ఉండేందుకు, ఐ మీన్స్ ఇప్పుడైతే పకోడీ తినాలి, బజ్జీ తినాలి, వర్షాలు పడుతున్నాయి, మొక్కజొన్న పొత్తులు తినాలి అనేటువంటి ఆశ కలుగుతుంటుంది కదా. ఈ పకోడీలు బజ్జీలు లేదా పూరీలు చేసేటప్పుడు పిండిలో కాస్త నిమ్మరసం పిండితే ఎక్కువగా నూనె పీల్చుకోవట.

0: వినేస్తామా? ఇద్దరి మధ్య కొన్ని అడుగులు దూరం ఉంది, అది 7 అడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసులే వినమంది, నిన్నే చూడమంది నేస్తమా. ఓ ప్రియ నేస్తమా,
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: FM 101.3.

అదిరింద ఎ చంద్రం ఈ చిత్రానికి టిప్పు ఎంఎం శ్రీలేఖ ఆలపించిన పాట విన్నారు. పండుగ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట వినండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: స్టూడియోల సమయం చూస్తే 2:30 దాటి 44 సెకండ్లు. మీరంతా అర్జున్ చేసి ఉంటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సందరే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సందరిలో చిన్నబడిగే సరదా సరదా ప్రశ్నలకు సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. 8662 4111 నంబర్కు వాట్సాప్ చేయండి. ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేశారు, పెడనా జోగానందరావు కానీ చప్పల రాజుగారు, హాయ్ చిరుబాబు వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఇక ఈ పూట నా భోజనం కట్, సాయంత్రం వరకు డాన్సే డాన్స్ అసలు ఆ డాన్స్ చేయాలంటే

భోజనం చేయాలి కదండి. అప్పల్ రాజు గారు సదరి సదరికి స్వాగతం అంటున్నారు. తర్వాత హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు అంటున్నారు. ఆదిలాబాద్ నుంచి నవీన్, రజిత, దివిజ, ఓ సూపర్, వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేశారండి, ఫేవరెట్ సాంగ్స్ అంటున్నారు. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు, పాకాల మండలం నుంచి వెల్కమ్ టు సందరి సందరి అంటున్నారు జయరామ్ గారు. ఓకేనండి, స్వాగతం స్వాగతం. మహమ్మద్ జరిదిని, శ్రీమాను జరిదిని ముంబై నుంచి పంపించారండి, స్వాగతం, వెల్కమ్ టు సందరి సందరి. నెక్స్ట్ ఎవరు, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు సందరి సందరి కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మోసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెరిసి, వీరు కూడా బాగున్నారా సార్ అంటూ వెల్కమ్ టు సందరి సందరి అంటున్నారు. నెక్స్ట్ జరుపతులు పిచ్చి గారు తరాలపల్లి నుంచి స్వాగతం, సందరి సందరికి వెల్కమ్. నెక్స్ట్ నాగళ్ళ విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ, రఘుపతి, ఈశ్వరమ్మ సార్ భోజనం తిన్నారా, కొడుమూరు నుంచి పంపించారు, తిన్నారండి, మీరు తిన్నారా. నెక్స్ట్ గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భాను ప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి, వీరంతా దేవరపల్లి నుంచి పంపించారు, ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా నుంచి పంపించారండి. హాయ్ అంటున్నారు. హాయ్ అండి. జాన్సన్ విజయవాడ నుంచి సందరి సందరికి స్వాగతం, గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు అంటున్నారు. నెక్స్ట్ మామా జయంతిని, స్నేహభాను జయని, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. ఏంటండి, కాఫీ పేస్టా, ఓ సూపర్, ఇంక నేను ప్రశ్నలు అడగలేదు. నెక్స్ట్ దస్గిరి సంధ్య, పొద్దుటూరు కడప జిల్లా నుంచి, జూనియర్ సాయి కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి అన్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ రాజులమండ్రి జయన్న, చిన్నబాబు గారు నమస్తే, హాయ్ అంటున్నారు, వెల్కమ్ టు సందరి సందరి అంటున్నారు. ఓకేనండి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నేనైతే ఫస్ట్ ప్రశ్న అడుగుతాను. నల్లని అడవి, ఓ అడవి అంటే భయం వేస్తుంటుంది కదా, చిన్నప్పుడు అడవి గట్టు మీద వెళ్ళాలి, అక్కడ చెట్లు చూడాలి. అడవిలో భలే కాయలు దొరుకుతాయండి, కలేకాయలు, తర్వాత రేగికాయలు, ఇంకొన్ని ఉన్నాయండి కదా, సూపర్ ఉంటాయి. బట్ అడవిలో, నల్లని అడవిలో తెల్లని దారి, అడవి నల్లగా ఉంటుంది వచ్చింది బాబు, ఇది విచిత్రంగా వింతగా ఉంది అంటారా. లేదండి, అడవి నల్లని అడవి, ఇది ఒక సామెత లాంటిది, పొడుపు కథ లాంటిది, పొడుపు కథే. నల్లని అడవిలో తెల్లని దారి కదా, మీరు ఇప్పుడైనా నల్లని అడవిలో నడిచారా? అదేమిటో నీకు తెలిస్తే 8662414 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సందరే సందరే వింటున్నారు, విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: సరదా సరదా సాగే సౌందర్య సందడి ప్రోగ్రాంలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటనేది మన ఫ్రెండ్స్ అయితే వాట్సాప్ ద్వారాగా తెలియచేశారు. ఎవరెవరు పంపించారో చూద్దాం. అసలు ముందు ప్రశ్న అండి చిన్నబాబు అంటారా? ఎస్, నల్లని అడవిలో తెల్లని దారి. ఆన్సర్ తెలిసిపోయిందా? 8662421414 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవర్ నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారండి. వివి రెడ్డి గారు చిన్నోడా అంటున్నారు నన్ను, రైట్ ఆన్సర్ పంపిస్తూ. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సి వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. రత్నం గారు వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. తాతారావు గారు మన్నించండి. ఓకే, నెక్స్ట్ అక్కర్పాకర్ నుండి రమ సుధాకర్ రైట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. ఓ సూపర్ కదా, అంగర కళాధర్ పేరు బాగుంది. శారద గారు న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు ఏలో నుంచి రాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ జయరామ్ గారు పాకాల మండలం నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ తరాలపల్లి నుంచి జరుపు తిరుపతి గారు రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారండి శ్రేయశ్రీ గారు. శిరీష గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు స్పేస్ బార్ కామా పోలీస్ స్టాపులు పెట్టండి.

రిటర్న్ ఎన్జీఓ కాలనీ నుంచి రిటర్న్ సార్. నెక్స్ట్ మహమ్మద్ జీనిదిన్ శ్రీమాన్ జీనిదిన్ రూమ్ నుంచి రిటర్న్ సార్ పంపించారండి. వీరు కూడా హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటూ పంపించారండి. ఎవరు మీ పేరు? అనుష. నేను నెల్లూరు జిల్లా నుంచి నా పేరు అనుష అండి. నేను నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి మెసేజ్ చేస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం పొడుపు కథకు సమాధానం అంటే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? రామకృష్ణారెడ్డి గారు, కర్ణాటక రాష్ట్రం. సూపర్, వివరంగా విడదీసి మరీ చెప్పారండి మీరు. నెక్స్ట్ సోమారాయణ గారు, రంగారావు గారు, సాగర్, చాందిని, అవినాష్, శ్రీయాన్స్, రిత్విక. ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ నన్ను నుంచి పంపించారు. రైట్ ఆన్సరే. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ తిరుపతి నుంచి గౌరీ గారు రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. నెక్స్ట్ మస్తాన్ ఫ్యామిలీ, హ్యా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నార్జీ చిన్నబాబు గారు. ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఓకే, నల్లటి అడవిలో తెల్లటి దారి అంటే ఆహా, విజయ్ నిజాంపేట నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొండేటి శ్రీధర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎక్కడి నుంచి వీరు? విజయవాడ నుంచి, గవర్నర్పేట నుంచి. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎం దేవి దేవి గారు పంపించారు. మీరు చెప్పిన ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ విభజన మురహరి శోద జానకి రాజు రైట్ ఆన్సర్. మొసపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెరిసి ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు. సారీ అంటున్నారు ఎందుకు? అయండి స్టార్స్ సంధ్య ఆహా అనంతపురం నుంచి. స్టార్స్ కాదే. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికేపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్. సూర్యకుమారి పాలకొల్లు నుంచి రైట్ ఆన్సర్. ఫాలూస్ గోపాలకృష్ణరావు కృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట నుంచి మండలం నుంచి పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనైతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ అబ్బో, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అట. పాత మ్యూజిక్ వినిపించగల కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ మ్యూజిక్ వినిపించలేకపోతున్నారు. ఒకలేల కోసం మ్యూజిక్ వినిపించాలట వీరు తిరుపతిలో బుచ్చయ్య గారు. ట్రై చేస్తారు ఈసారి అంటే నెక్స్ట్ షోకి. ఓకే, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ గడ్డం అంకయ్య గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి మండలం గద్వాల జిల్లా నుంచి. కొడుమూరు నుంచి నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ, రఘుపతి, ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్, మచిలీపట్నం రైట్ ఆన్సర్. ఇంకా టైప్ చేస్తున్నారు ఎవరెవరో ఏమిటో. గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కి, మీరాబాయ్, మొత్తిబాయి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? గడ్డ వంకయ్య గారు రైట్ ఆన్సరే కదా. అసలు ఆన్సర్ ఏంటి? నల్లని అడవిలు తెల్లని దారి. అదేనండి తలలో పాపిడి. చక్కగా ఇలా ముక్కు సూటిగా ఇట్లా దువ్వెని పెట్టి అక్కడి నుంచి ఇలా నైస్గా తీస్తారు కదా, అదే పాపిడి. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ఎవరు పంపించారు? దస్తగిర్ సంధ్యా పొద్దుటూరు కడప నుంచి. మీ బ్రాండ్ సాంగ్ రాలేదు సాయి కుమార్ గారు అంటున్నప్పుడు ఒకలైలా కోసం అట. అబ్బో, తర్వాత నేను అది మ్యూజిక్ అడుగుతున్నారా పాట అడుగుతున్నా నాకైతే అర్థం కాలేదు. మ్యూజిక్ అయితే నెక్స్ట్ ట్రై చేస్తానండి. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి పంపించారు డి అరుణ, దివ్యభాయ్, అజయ్, శృతి. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. లేట్గా అందుతున్నాయి. రాజు గారు పేడన జోగానందన నుంచి తన పేరు ఊరు టైప్ చేసి రెడీగా ఉన్నారు. అబ్బో ఎంత స్పీడ్గా ఉన్నారా. సరే అప్పలరాజు గారు, ఇంకా మిగతా శ్రోతలందరికీ కూడా నేను ఒక పాట వినిపిస్తాను. ఆ పాట ఏ చిత్రంలోనేదో చెబితే సరిపోతుంది. చిత్రం పేరు చెప్పండి, సినిమా పేరు చాలు, వినండి. ఎప్పుడైతే వినిపిస్తున్నానో ఆ పాట చిత్రం పేరు అయితే నేను చెప్పాను. వింటున్నవ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

0: మీరు వింటున్నటువంటి ఆ పాట ఏ చిత్రంలోనిది?
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: సౌందర్య సాధనలో చిన్నబాబు ఉన్నాడు. చిన్నబాబు ఒక పాట వినిపించాడు. ఆ పాట ఏ చిత్రంలోనిదని అడిగితే ఎవరెవరు పంపించారో చూద్దాం. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలం నుంచి ఓహోహోహోహో మాస్ జాతర మూవీ అట. నో, ఇది రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఇంకా టైప్ చేస్తున్నారు. వివి రెడ్డి గారు, మీరు వేసే సాంగ్స్ ఎక్కడ పట్టుకొచ్చారు బాబోయ్ అంటున్నారు. నెక్స్ట్ కొండేటి శ్రీదుర్గ గారు గోన్పేట నుంచి, రాంగ్ ఆన్సర్. హాయ్ మాధవి ఆంజనేయులు బోధన పోచపల్లి నుండి పంపించారు. హాయ్ నాన్న అట. హాయ్ నాన్న కాదే, కాదు. నెక్స్ట్ మహమ్మద్ జయదీన్ స్నేహభావన జయదీన్ నుంచి, ఈ పాట ఎప్పుడు వినలేదు, ఇప్పుడే వింటున్నట్లు అనిపించింది చిన్నబాబు అంటున్నారు కదా. కానీ సాంగ్ వినడానికి చాలా బాగుంది. కానూరు నుంచి తాతారావు గారు, జవాబు

వెయ్యిద్దరు వెయ్యి అనుకుంటున్నాను అంటున్నారు. కాదు కాదు, నేను చెప్తాను. నెక్స్ట్ ఎవరు పంపించారు? దరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ హాయ్ నాన్నట ఫ్యామిలీ. ఓకే, మధు ప్రసాద్ వారి ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు. హాయ్ నాన్నట. సినిమా పేరు సింధూరు పువ్వాట, కొండేటి శ్రీధర్ అంటున్నారు. ఓకే, జిల్లా జయరాం పది పాకాల మండలం నుంచి పంపించారండి. ఆయిచ్చిన బాబు ఎలా ఉన్నావట? చాలా ఉన్నా, చాలా బాగున్నానండి. కానీ ఆన్సర్ ఇక్కడ ఈ పాట ఆర్యట్టు అబ్బా చిత్రానికి చెందింది అంటున్నారు. ఎల్లప్ప యాదవ్ గారు కాదండి, నేను చెప్తాను ప్లీజ్ అట. ఏంటి ప్లీజ్? నేను చెప్తాను కదా, రామకృష్ణారెడ్డి గారు కనగలూరు. అసలు ఎవరూ పంపించలేదండి, ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పలేదు. నేను వినిపించినటువంటి పాట ఏంజిల్ చిత్రంలో ఉన్నది. ఎస్, ఇది 2017లో విడుదలైన చిత్రం. ఓకేనా? విజయప్రకాష్ సత్యయామిని ఆలపించిన పాట. పాట వినడానికైతే సూపర్, చాలా చాలా బాగుంది కదా. అని మీరు ఇప్పుడు వెళ్ళలేదు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: సంద్రీలు చిన్నబాబు మరో ప్రశ్న అడగడానికి రెడీగా ఉన్నాడు. మీరు కూడా సమాధానాలు పంపించడానికి మరి పదండి పదండి ప్రశ్నలకు వెళ్ళిపోదామా? ఇది కూడా పొడుపు కథ లాంటిది, బట్ పొడుపు కథే. నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, అర్థవంతంగా పంపించండి. నాకు తలుపు ఉంది, తాళం లేదు, లోపల మనుషులు ఉంటారు కానీ అది ఇల్లు కాదు. అర్థమైందా? నాకు తలుపు ఉంది, తాళం లేదు, లోపల మనుషులు ఉంటారు కానీ అది ఇల్లు కాదు. నేనెవరిని, మరి నేనెవరినో తెలిసిపోయిందా? 8662441 నెంబర్కి వాట్సాప్ చేయండి. అర్థమైందా? మరలా చెప్పనా. నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులు ఉన్నారు కానీ అది ఇల్లు కాదు, మరి నేనెవరిని? ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై వింటున్నారు సంద్రే సంద్రే విత్ యువరాజ్ చిన్నబాబు.

నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులున్నారు కాదు కానీ ఇల్లు కాదు. లోపలైతే మనుషులు ఉంటారు కానీ ఇల్లు కాదు. నేనెవరిని? ఆన్సర్ తెలిస్తే 8662 1414 నెంబర్కి వాట్సాప్ చేయండి.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అవకాడో సాగు రైతులకు ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచికలో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. అవకాడోకు ప్రస్తుతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ప్రీమియం మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణతో ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజు ఉదాహరణను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమని మన్ కీ బాత్లో ప్రధానమంత్రి తెలిపారు. పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం పురోగతిపై మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ మహిళలకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తోందన్నారు. మార్కాపురం జిల్లాలో రేపు వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించే వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1ని ముఖ్యమంత్రి ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారని అధికారులు వెల్లడించారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. కొత్తగా మంజూరైన

2268 వితత్తు లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

హాస్పిటల్ లో సమయం చూస్తే 3 గంటల 3 నిమిషాలు దాటి 3 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై సాందరే సాందరే వింటున్నారు వీత్యురార్జీ చిన్నబాబు. సాందరే సాందరే, నేను ఆల్రెడీ ఒక ప్రశ్న అయితే అడిగాను, ఆ ప్రశ్నకి సమాధానాలు మన ఫ్రెండ్స్ అయితే పంపిస్తున్నారు 8662414 నెంబర్కి అయితే వాట్సాప్ చేయమని చెప్పాను. నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులు ఉంటారు కానీ అది ఇల్లు కాదు, నేనెవర్ని? ఎట్ల వెంకటరెడ్డి గారు వీళ్ళు అక్కడి నుంచి సూపర్ అండి రైట్ ఆన్సర్ పంపించారు. పేడన జోగానందరావు కాళ్ళ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి చంద్రరాజు గారు క్లూ. ఓ, క్లూ కావాలా? సరే, అయితే ఆ ఇంట్లో వస్తువులు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు, ఎలా చెప్పాలి? ఎస్, సర్వేంద్రియానం కదా, అసలు ఇంద్రియాలలోనే గొప్పదండి అది. సరే, పాకల మండలి నుంచి జయరామ్ గారు, నోరట హౌ, సర్వేంద్రియానంలోని నోరుందా? జిహ్వ చాపల్యం, నోరు. మనం ఏదైనా కావాలి అంటే నాలుకకు రుచి కలిగినటువంటి ఆహార పదార్థాలను తెచ్చుకొని తింటాం, అది నోరు కదా, నాలుక, జిహ్వ చాపల్యం. నా కత్తి, ఐ మీన్ చొరకత్తి లాంటి నాలుక అంటారే, అలా నాలుక నోరు కాదు. మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు, నోరట, నోరులో మనుషులు కనిపిస్తున్నారా? హౌ, ఇది ఎలా? అవి ఇట్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం? మాధవాంజనేయులు గారు బోధన పోతే పిలిచారు, నోరు కాదండి. కొండరెడ్డి సిద్ధపేట మండలం కడప జిల్లా నుంచి, ఓ రైట్ ఆన్సర్. ఆయి చిన్నబాబు బాగున్నారా? ఆన్సర్ నోరు అంటున్నారు. ఎవరు ఎవరు మీ పేరు? విజయవాడ నుంచి పేరు లక్ష్మీ గారు. కాదండి, నోరు కాదు. కేదరి విరేశ్వరాల మండలం నుంచి, ఓహో అది తలుపు ఎక్కడ ఉంటుంది? ఆహా, అన్ని ఆల్బమ్స్కి అలా అంటారా? ఫోటో ఆల్బమ్ అంటున్నారండి, నేను అనుకున్న ఆన్సర్ ఇది కాదు, ఇది ఒక అందుకు కూడా రైటేనేమో. చిన్నబాబు గారు సెకండ్ ఆన్సర్ చెప్పండి సార్ మరోసారి. సెకండ్ ఆన్సర్ ఐ మీన్స్ నల్లటి అడవిలో తెల్లటి దారి ఏమిటి అనండి, పాపిడి కదా. నేను ఒక పాట వినిపించాను, ఆ పాట ఏంజిల్లోది కానీ చెప్పాను కదా, మరలేంటి థర్డ్? సరే, అక్రపాక నుంచి రమా గారు, దానిమ్మ అట, దానిమ్మ పండ, తల అంటే పాపిడి, అది ఓకే. జీరెడ్డి నంజీవకాల నుంచి, సత్రం అట, సత్రానికి తలుపులు ఉండవా? తాళం వేయాలా? యా, మరి ఆ సత్రాలకి నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు ఐడియా లేదు. ఫోటో ఆల్బమ్ అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేశ్వర జానకి రాజు. రాజు నుండి జయన్న, ఫోటో ఫ్రేమ్ అంటున్నారు. ఫ్రేమ్ కట్టిన ఫోటోకి తలుపు ఉంటుందా, తాళం ఉంటుందా? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం, గడి లేదా బడి, గుడి లేదా బడి అట, గుడిలో మనుషులు ఉంటారు, బడిలో మనుషులు ఉంటారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జరుద్దీన్, స్నేహభావన జరుద్దీన్, కానీ మనిషి కాదని చెప్పాల్సింది. జాన్సన్ విజయవాడ నుంచి ఫోటో ఫ్రేమ్ అంటున్నారు. నోరు అనుకుంటున్నా ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయ పల్లి గ్రామం నుంచి, నోరు కాదు. ఉత్తరం లేదా లెటర్, కీర్తిరాజ్ కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్, కాదు. భాస్కర్ పెండ అగ్గిపెట్టే అట, అబ్బా అగ్గిపెట్టలో మనుషులు ఉంటారా? తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు కుసుమంబడి నగర్ నుంచి. ఆన్సర్ ఫోటో ఆల్బమ్ అంటున్నారు. తలంపాడు నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ బస్సు అట, అబ్బో ఇప్పుడు కొన్ని బస్సులకు తలుపులే ఉండట్లేదుగా, కానీ ఇక్కడ తలుపు ఉంది. నెక్స్ట్ సిరీషాస్,

0: శ్రీశాస్ అట, సే శ్రీశాస్ తిరుపతి రండి, బ్యాంక్ కాలనీ అట. ఆన్సరా, తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి పంపించారా? ఆన్సర్ ఏంటి? దానిమ్మకాయ. హౌ? మన నోరు మనుషుల పండ్లు అనుకుంటుందా? అబ్బా, అదే, అది ఎలా సాధ్యం? గరగలూరు రామకృష్ణారెడ్డి గారు కాదు. తర్వాత ఎవరు వచ్చిద్దాం? రసోద భాస్కర్ పుట్టాల సినిమా హాల్ అట. ఆహా, భాస్కర్ గారు సినిమా హాల్కు తలుపులు ఉంది, తాళము ఉంది, కానీ ఇక్కడ తాళం లేదు. సినిమా హాల్కి తాళాలు వేస్తారు. ఓకే, నెక్స్ట్. హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే చిన్నబాబు గారు అంటూ, ఎవరు? మస్తాన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? అంకయ్య గారు రాంగ్ ఆన్సర్. అంబాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, బొంత పెద్దన్న తల్లి గర్భం అంటున్నారు. కాదండి, బస్సు రైలు మహమ్మద్ దినతల భవన్పేట గ్రామం, కామారెడ్డి జిల్లా. కాదు, అన్నిటికీ తలుపులు ఉంటాయి కానీ తాళాలు ఉండవు. వాసు ఏంటది, దానిమ్మ పండు అంటున్నారు. పేరైతే ఎల్లప్ప యాదవ్ గారు. కాదు, రమేష్ దంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఎం భాష గారు రాంగ్ ఆన్సర్. ఫేస్లోనే ఉందట. ఆహా, ఫేస్లోనే ఉంది. మీరు వేసే సాంగ్స్ ఎక్కడ పట్టుకొచ్చారట వివి రెడ్డి గారు? ఇందాకడ ప్రశ్నగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనుష సమాధానం ఉంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మాధవ ఆంజనేయులు బహుదాన పంచం నుంచి రైట్ ఆన్సర్. కానూరు సాతారా గారు రైట్ ఆన్సర్. సూర్యకుమారి పాల్కొల నుంచి రైట్ ఆన్సర్. శాంతి నగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనరాధ గారు రైట్ ఆన్సర్. తర్వాత కొండెటి శ్రీదుర్గ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. మోసపేట గ్రామం నుంచి మహబూబ్ నగర్ నుంచి నరసిమెరిసి విజయ వీరు రైట్ ఆన్సర్. పాలం పోలే ఆలగడ్డ నందలి నుంచి రైట్ ఆన్సర్. ప్రోగ్రామ్ షో టైంకి వెల్కమ్ అంటూ ఇప్పుడు పంపిస్తున్నారు ఏంటండి. కేదరివేషి రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. ఆయిచర్ బాబు గారు అంటూ విజయవాడ నుంచి పంపించారండి విజయలక్ష్మి గారు, రైట్ ఆన్సర్. నవ్యన్ సర్వేంద్రియానం ప్రధానం అన్నదానికి ఇప్పుడు క్లూ ఇచ్చాయి కాబట్టి అందరూ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. క్లూ బాగుంది అంటున్నారు. దసిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సరే కదా. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ ఆన్సర్ ఏంటి? ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్. జమలయ్య దడదవరపాడు, దొడదవరపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఈయన కూడా వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. రోసోదు భాస్కర్ గారు పుట్టాల రైట్ ఆన్సర్ ఇప్పుడు పంపించారు. అప్పుడు ఆయ చిన్నబాబు గారు ఒకలేళ్ల కోసం పాటి మ్యూజిక్ వచ్చిన తర్వాత ఇది చిన్నబాబు షో అని ఒక బండ గుర్తు మా మనసులో పడిపోయింది సార్. అవునా? అదేలే, కొన్నిసార్లు సాంకేతిక సమస్యల వల్ల అది ప్లే అవ్వట్లేదు, ఎందుకో తెలియదు. సరే, నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులు ఉన్నారు కానీ అది ఇల్లు కాదు, నేనెవరిని? ఆన్సర్ అయితే పంపించేవారు చాలామంది పంపించారండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి ఎవరు? ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి, గోవర్ధనరావు గారు రైట్ ఆన్సరే. నిజమా వీకులు పడించే మరహరిశోధ జానకిరాజ్ ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. అదేనండి, కళ్ళు మన కంట్లో ఏది చూస్తే అది మన కంట్లో కనిపిస్తుంది. అవతల మనిషి కూడా ప్రతిబింబం మన కంట్లో కనిపిస్తుంటుంది, అదే మనుషులు అంటారు. కానీ ఇల్లు కాదు, తలుపు ఉంటుంది కానీ తలుపు కనురెప్పలు తలుపులు అనమాట, కానీ తాళం ఉండదు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

ఇప్పటి వరకు పొడుపు కథలు సరదా ప్రశ్నలు అడిగాను కదా, ఇప్పుడు ఒక జీకే ప్రశ్న అడగడానికి రెడీగా ఉన్నాను. మీరు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ, భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు? ఎవరు పొందారు మీకు తెలుసు? తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరి వింటున్నారు. వీత్యురాజే చిన్నబాబు.

ఏప్రిల్ సమయం చూస్తే 3:16 దాటి 35 సెకన్లు. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు అని అడిగాను, మన ఫ్రెండ్స్ అయితే పంపించారు ఎవరెవరో చూద్దాం.

ఎవరు ఎవరు ఎవరు ఎస్ మనోహర్ యశోద జానకి రాజు గారు పంపించారు వీక్లీ బజార్ నుంచి. రైట్ ఆన్సర్ ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవర్ నుంచి సూపర్ అండి రైట్ ఆన్సర్ పంపించారు. చాలామంది పంపించారండి. ఓయ్ ఇంకెవరు నెక్స్ట్ ఏలూరు నుంచి రాజు గారు పంపించారు కళ్ళు అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగానందరావు గారి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ నుంచి నిగమని జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఈ మూడు నుంచి గుంటూరు దాసరపల్లి నుంచి పాలు శివదాస్ రెడ్డి తిరుపతి మార్ కుటుంబ సభ్యులు కన్ను అంటూ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు కొండారెడ్డి సిద్ధపట్ట మండలం నుంచి కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగేంద్ర పంపించారండి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. జానకి రామ్ మీ జానకి రామ్ అంటే అతని పేరు రైట్ ఆన్సర్. నందిగామ నుంచి పంపించారు కాదండి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా రైట్ ఆన్సర్ సారీ. మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పేరు పైన ఆన్సర్ కింద మధ్యలో అలా కన్ఫ్యూజ్డ్ పంపించారు అందుకని. దస్కీర్ సంధ్య పొద్దుటూరు కడపల నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తిరుపతి నుంచి శిరీషావు గారు పంపించారు రైట్ ఆన్సరే. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అంపపుర నుంచి చిరంజీవి నాగభూషణ్ ఒక సేవ ముందు పెద్దన్న రైట్ ఆన్సర్ పంపించారు. రోసోదు రేసోదు భాస్కర్ పుట్రెల రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. పాలం పోలయ ఆళ్ళగడ్డ నందేల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సులచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కొండేటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సరే పంపించారండి. నెక్స్ట్ కేదరి వీరేశ్వర రాజుల మండలి నుంచి రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ సూపర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీక్లీ బజార్ నుంచి మురహరేశ్వరి జానకి చెప్పాక విజయలక్ష్మి గారు పంపించారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి పంపించారండి తిరుణగిరి ప్రకాష్ సుజాత చోటు కార్తికేయ రైట్ ఆన్సరే. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఏకలవ్య నగర విజయ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అనుకోవటం ఏంటండి రైట్ ఆన్సర్ అది పుట్టపక్క మిరియాల తిరుమల ఆండాళ్ళు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మైదుకూరు నుంచి పంపించారండి భాషా గారు రైట్ ఆన్సరే. తర్వాత ఎవరు చూద్దాం తెనాలి ఓకే పేరైతే అర్థం కాకుండా పంపించారండి వీరు కానీ రైట్ ఆన్సరే. ఓకే అక్తర్ గారా ఓ సారీ వారి ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. తలంపాడు నుంచి దొరవారి సత్రం మండలం నుంచి తిరుపతి జిల్లా సమాధానం అంటే రైట్ ఆన్సర్ పంపించారు మధు ప్రసాద్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారండి సంధ్య గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ మరహారి చేత వరల వరల పంపించారేటండి రైట్ ఆన్సర్. ఉదగిరి నుంచి అనుషకి సమాధానం అంటే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం ఎల్లప్ప యాదవ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు అనంతపురం నుంచి పంపించారండి అక్తర్ గారు రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్నారు రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే చిన్నబాబు అంటూ పంపించారు దీప్తి ఫ్రమ్ ఓకే పెనుమూలు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ ఓకే థ్యాంక్ యూ అండి. నెల్లూరు నుంచి పంపించారు వీరు రైట్ ఆన్సర్ పంపిస్తూ గడ్డం అంకయ్య గారు కనకరావు పెండ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా ఎవరు ఇద్దరు ఉన్నారు ఓకే వీరు కూడా రైట్ భాస్కర్ గారు ఆశా శ్రీనివాస్ గారు రైట్ ఆన్సరే కదా. ఆన్సర్ ఏంటంటే ఇందిరాగాంధీ గారు భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ ఓకేనా. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అయితే ఈజీ ప్రశ్న అడగాలనుకుంటున్నా చాలా చాలా ఈజీ మీరందరూ పంపించేస్తారని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి ప్రశ్న. మీ నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? మరలా రిపీట్ చేస్తున్నాను. మీ నాన్నగారి చెల్లెలు ఉంటారు కదా వారి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా? నాన్నగారి చెల్లి మనవరాలు ఆ మనవరాలి అన్న భార్య మీకేమవుతుందో ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనివ్వండి వివిధ భారతి FM 101.3 MHz పై సౌందర్య సందరి వింటున్నారు విత్ యువరాజే చిన్నబాబు.

వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పే సంద్రయ సంద్ర వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. చిన్నబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, మీ నాన్నగారి చెల్లి గారి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? ఆన్సర్స్ అయితే పంపించారు మన ఫ్రెండ్స్ ఎవరెవరో చూద్దాం.

అప్పలరాజు గారు పెడన జోగరందరావు కలిసి ఆయిచిడు బాబు అల్లుల మధ్య కలిసి సినిమా పాట, ఈ పాటతో నాకు డాన్స్ చేసే అవకాశం వచ్చింది సార్ అంటున్నారు. అవునా, భోజనం చేసే డాన్స్ వేస్తున్నారా? కొండారెడ్డి చిత్తూరు మండలం కడప జిల్లా నుంచి జవాబు అంటూ, ఓహోహో కాదండి, జాగ్రత్తగా ఆలోచించండి, ఇవి వరుసలతో సంబంధించింది, మరదలు వదిన అంటున్నారు వీళ్ళు. ఎలా ఎలా, నేను అనుకున్న ఆన్సర్స్కి మ్యాచ్ అవ్వట్లేదండి. జాన్సన్ విజయవాడ నుంచి కోడలు అంటున్నారు, తిరుపతి నుంచి దేవసేన అమ్మ అంటున్నారు, మా మనవరాలు అంటున్నారు, మాదివ అంజనీయులు బోధన పోచం నుంచి మనవరాలు అంటున్నారు. ఎస్ మనవరాలు అంటున్నారు తిరుపతి నుంచి. ఆహా, దీప్తి గారు మనవరాల ఎలా, సరే నేను చెప్తాను వివరంగా విపులంగా. విజయవాడ నుంచి విజయలక్ష్మి అక్క అవుతుందట. అబ్బో అక్క అక్క, నువ్వు ఎక్కడే కాదనుకుంటా కదా. ఓకే, నేమ్ పి జానకి రామ్ ఉమా. ఆన్సర్ వచ్చేసి కోడలు అంటున్నారు నందిగామ నుంచి, అక్కయ్య అంటున్నారు. కొండిడి శ్రీదుర్గ గారు అక్కయ్య అట. ఈ ఎక్కడ అక్కయ్య అండి, పెద్ద అక్కయ్య చిన్న అక్కయ్య? నెల్లూరు జిల్లా ఉదగిరి నుంచి అనూష సమాధానం రైట్ ఆన్సర్. సూపర్ అండి, మీరు మీరు ఒక్కడే పంపారు రైట్ ఆన్సర్ నాకు తెలిసి. నెక్స్ట్ అక్రపాకు నుండి పంపించారు రమా గారు, కోడలు అంటున్నారు. కాదు, కనకారావుపేట నుంచి ఓ రైట్ ఆన్సర్ పంపారు మీరు కూడా. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎవరు పంపించారు, ఏమని పంపించారు, వదిన మరదలట. అబ్బా వదిన మరదలు ఎలా అవుతుంది. ఓకే, యడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి మనవరాలు అంటున్నారు. తిరుపతి నుంచి పంపించారండి వదిన, సుబ్రహ్మణ్యం గారు వదిన అని పంపించారు. ఓకే, పాలోజు గోపాలకృష్ణాచారి గారు కొంచెం జాగ్రత్తగా పంపించండి, అది రెండు ఆన్సర్స్ వద్దు, ఒకటే పంపాలి. వదిన కానీ మరదలు కానీ పాలంపాలి ఆలుగడ్డ నందేళ్ళ నుంచి. ఎలా, సంధ్య అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్ ఇక్కడ. ఓకే, కోడలు అవుతుందట. జగిత్యాల నుండి భూర్గారం నుంచి పంపించారు తిరుణగారి ప్రకాష్ సుజాత చోటు, కోడలు అంటూ పంపించారు. వదిన గారి మరదలు కానీ కేదరి రాజుల నుంచి, వదిన లేక మరదలు అంటున్నారు కావచ్చు. రామకృష్ణారెడ్డి కర్ణాటక కర్ణాటక రాష్ట్రం నుంచి. రోజు భాస్కర్ గారు పుట్టాల రైట్ ఆన్సరే, భాస్కర్ గారు రైట్ ఆన్సరే. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు పంపించారు, వదిన కానీ మరదలు గారట. వదిన కానీ మరదలు కానీ అవుతుందంటున్నారు మోండ్రాయ గ్రామం నుంచి అనుమల మోహన్ సుభద్ర. కాదు, జయరాం పాకాల మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా, సూపర్. వదిన కానీ మరదలు కానీ అంటున్నారు కొత్తగూడ నుంచి డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి పంపించారండి రాజేష్ ఖన్నా, ఆలూరి శ్రీనివాస్, ఆటో శంకర్. కాదు, అనంతపురం చంద్రరాధ గారు వదిన మరదలట. అబ్బో, తాళంపాడు నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి పంపించారు మేనత్త మనవడి భార్య. మరి ఏమవుతుందో చెప్పాలి కదా, వదిన కానీ మరదలు కానీ అవుతుంది దస్తగిరి సంధ్య. ఆన్సర్ ఏంటండి ఇక్కడ, ఆన్సర్ ఏది మరి, మస్తాన్ గారు వారి కుటుంబ సభ్యులు, రాంగ్ ఆన్సర్. వదిన కానీ మరదలు అంటున్నారు మురహరేశ్వర జానకిరాజు గారు. ఎస్ఎం భాష గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారండి భాష గారు. అప్పలరాజు గారు అబ్బా ఒకటే పంపించాలి, మేనకోడలట. అబ్బో మరి అక్కడ ఒకటే పంపించాలి. నాగార్జున లక్ష్మీ వడియంపేట నుంచి పంపించారండి, ఆన్సర్ ఈస్ వదిన అంట. కాదు, మహమ్మద్ జరిద్ర శ్రీభావన జరిద్ర పంపించారు వదిన మరదలంటూ. అనంతపురం నుంచి అక్తర్ వదిన మరదలట. భాస్కర్ పెడన కోడలట. అబ్బో, దీప్తి ఫ్రమ్ ఓకే, దీప్తి గారు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారండి మీరు. వరవకొండ నుండి ఈశ్వరయ్య చెల్లెలు అవుతుందట. అబ్బా చెల్లెలేక, మీ నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య, అక్కడ చెల్లి మనవరాలి వెళ్ళింది చెల్లెలేదు. సరే, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ పంపించారండి వదిన మరదలు అంటున్నారు. తరాలపల్లి చెరుపుత్ర బుచ్చయ్య గారు, ముళ్ళగిరి విజయ్ కుమార్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, పాలోజు గోపాలకృష్ణాచారి గారు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. కేదరి వీరేష్ రాజుల నుంచి రైట్ ఆన్సర్. పండిత్ సత్యశ్రీ యూకే నుంచి పంపించారండి, యూకేనా, తెనాలి అంటారు కదా. సరే, తెలియదు అంటున్నారు ఎవరు, తిరుపతి నుంచి ప్రకాష్ గారు. నేను చెప్తాను, ఓ భార్య

0: అవుతుందట. కొండేటి శ్రీదుర్గ గారు ఏం ఆలోచిస్తున్నారండి మీరు అక్కడ? సరే సరే, అప్పలరాజు గారి పెడన జోగనందరకాల నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. సూపరు సూపరు. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వారం. ఓకే ఆన్సర్, రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు తర్వాత ఎవరు? నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహ యశోద జానకిరాజు. రైట్ ఆన్సర్. ఏదైనా రైట్ చెప్పు అంటున్నారు. ఆహా, మీరు పంపించింది రైటే. రామకృష్ణారెడ్డి గారు గనగలూరి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి పంపించారు ప్రకాష్. శ్యామల. ఓ తోబుట్టు అట. అబ్బా కాదు, దస్తగిరి సంజయ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరెవరు పంపించారో చూద్దాం. ఎవరు ఎవరు? కానూరు నుంచి తాతారావు గారు. ఆలోచించకుండా జవాబు పెడుతున్నాను, చెల్లి కానీ అక్క కానీ. అవునా, ఇది ఎక్కడ గొడవండి? నాన్నగారి చెల్లి మనవరాలి, అన్న భార్య అండి. నేను అడిగేది అక్క చెల్లి ఎలా అవుతుంది. రంగారెడ్డి జిల్లా ఎక్కలేవ నగర నుంచి వీలే వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. భాస్కర పెడన్ రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ జమలయ్య దొడ్డదేవరపల్లి నుంచి రైట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం నుంచి అనుమల్ మోహన్ సుభద్ర రైట్ ఆన్సర్. అసలు ఆన్సర్ ఏంటి, జవాబు ఏంటి, ప్రశ్న ఏంటి? మీ నాన్నగారి చెల్లి, నాన్నగారి చెల్లి మేనత్త అవుతుంది. మేనత్త మనం రాలి కోడలు అవుతుంది. కోడలు అన్న అల్లుడు అవుతుడు. అల్లుడు భార్య ఏమవుతుంది? కూతురు. మరలా చెప్పనా? మన నాన్నగారి యొక్క చెల్లి మేనత్త అవుతుందండి మనకి. మేనత్త మనవరాలు ఏమవుతుంది? మనకి కోడలు అవుతుంది. కోడలు అన్న అవుతుడు, అల్లుడు అవుతుడు. అల్లుడు భార్య కూతురు. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్. చాలా సింపుల్ ప్రశ్న, మీరు రకరకాలుగా డిఫరెంట్గా పంపించారు. అయ్యి బాబు, ఇది కూడా తెలియదా ఏమిటా అనుకున్నాను, కానీ రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రామాయణం మహాభారతం ఇతిహాస గ్రంథాలే కాదు, చాలా మన దివ్యమైన పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. ఖురాన్ ఉంది, బైబుల్ ఉంది. అయితే రామాయణ గ్రంథాన్ని తమిళంలో రాసింది ఎవరు? నా ప్రశ్న అండి ఇది. తమిళంలో రామాయణాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 8662488141 నెంబర్కు ఆన్సర్ పంపించండి. అర్థమైంది కదా, రామాయణాన్ని తమిళంలో రచించిన రచయిత ఎవరు? 8662488141 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు సాందరి సాందరి విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.
1: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: దచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధం రా ఫ్రెండు, దచ్చినవన్నీ పక్కన పెట్టి పట్టరము పడ్డు, వెయ్యర సయ్యంటూ నడుం చుట్టూ ఉడుం పట్టు, చిందయ్యరయ్యంటూ పదం వింటూ పద అంటూ.
1: ప్రేమ ఖైదీ చిత్రంలో అంత్యాక్షరిలో సుశీలమ్మ గారు బాలు గారు పాడిన పాటలు విన్నారు కదా, సూపర్బ్ కదా. ఘంటసాల గారు, చిత్ర గారు, జానకి గారు ఆలపించిన పాటలు సుశీలమ్మ గారి గళంలో వింటే ఎలా ఉంటుందో కదా, వినేశారు, సూపర్ కదా. సాంద్రీ సాంద్రీలో మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానాలు మన ఫ్రెండ్స్ పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. ముందు ప్రశ్న ఏంటి చిన్నబాబు అంటారా, తమిళంలో రామాయణాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ తెలిసిపోతే 8662488 నెంబర్కి వాట్సాప్ చేయమన్నాను. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జీర్దిన్ స్నేహభాను జీర్దిన్ కూతురు అంటే ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పేడన జోగానందరావు కాలనీ నుంచి, హాయ్ చిన్నబాబు, రేడియో సెట్లో ప్రసారం సరిగ్గా రావడం లేదు, డిస్టర్బ్డ్గా ఉంది, ఆగి ఆగి వస్తుంది, ఆగమని చెప్పావా అప్పలరాజు, గమనించగలరు. సరే ఇక్కడ చెప్తానండి ఇంజనీర్ సార్ వాళ్ళకి.

వారు సరిచేయొచ్చేమో మేబీ. క్యాదిరి వీరేష్ రాజులమండ్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు కొత్తగా నూతనంగా వస్తున్న శ్రోత భయ్యా కూతురు అవుతుందని పెట్టారు. మీ పేరు కూడా పంపిస్తే నేను చక్కగా చదువుతాను కదా. ప్రకాష్ గారు, బిడి ప్రకాష్ గారు పంపించారండి. ఊరు పేరు ఎక్కడో, పేరైతే ప్రకాష్ వీరి పేరు. కూతురు అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కొత్తగా వస్తున్న శ్రోత స్వాగతం అండి, సుస్వాగతం. ఇలానే మీరు వివిధ భారతికి వాట్సాప్ చేస్తూ ఉండండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధిపేట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ తిరుపతి నుంచి పంపించారండి దేవసేన గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు చూద్దాం, ఎవరు, ఓకే దర్శన్ గారా, సాయి దర్శన్ అండ్ శేషసాయి గారు, రోహన్ గారు పంపించారండి, రైట్ ఆన్సర్. కనకారావు పెడిన రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు వాల్మీకి అంటున్నారు. నేను అడిగిన ఐమాస్కింగ్ తమిళ్, తమిళంలో రామాయణాన్ని రచించిన రచయిత అడిగానండి తాతారావు గారు. నెక్స్ట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి ఇల్లందు నుంచి పంపించారండి అల్లూరి శ్రీనివాస్, ఆటో శంకర్, రాజేష్ ఖన్నా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేష్ యోధ జానకి రాజు, రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి పెళ్ళగొండ్ల కాలనీ నుంచి మురళగిరి విజయ్ కుమార్ గారు, రైట్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రామాయణాన్ని తమిళంలో రచించారు అంటూ పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దీప్తి వీరు పంపించారు, రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం చర్రాత గారు రైట్ ఆన్సర్. కవి చక్రవర్తి అంటున్నారు, కవి చక్ర ఆయన బిరుదు చెప్తున్నారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్. ఉదయగారు నుండి అనూష గారు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. జగిత్యాల జిల్లా నుంచి బుగ్గారం నుండి పంపించారండి తిరుణగారి, ప్రకాష్, సుజాత, చోటు, కార్తికేయ, రైట్ ఆన్సర్. ఆర్టీసీ కాలనీ నుంచి విజయవాడ నుంచి శ్రీహరి గారు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడని రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు, రైట్ ఆన్సర్. ఎస్ఎం భాష మైద్కూర్ నుంచి, రైట్ ఆన్సర్. జయరామ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు పాకాల మండలం నుంచి. నెక్స్ట్ కొండేటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సర్ విజయవాడ నుంచి. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. మధు ప్రసాద్ తలంపాడు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం ఛాన్సర్, రైట్ ఆన్సర్. ఆయిచిన బాబు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. చాలా చలాకీ ప్రశ్నలు వేస్తుంటారు, బాగున్నాయి వింటున్నాము. రామాయణాన్ని తమిళంలో రచించిందంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వినిపిస్తున్న పాట సూపర్ అండి, అన్ని పల్లవులు కలిపి హైలైట్లా ఉంది ఈ పాట. ఎక్కడ దొరుకుతాయండి ఇలాంటి పాటలు, మీకు బాగుంటాయి, మీరు సూపర్ అండి చిన్నబాబు గారు అంటున్నారు. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, థ్యాంక్ యూ అండి. అది అంత్యాక్షరి అండి, ప్రేమ ఖైదీలోది. నెక్స్ట్ ఆధున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గడ్డం వంకయ్య గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ వారి ఫ్యామిలీ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, నిజాంపేట జిల్లా విజయ్ కుమార్ గారు పంపించారు మెదక్ జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ తమిళంలో రామాయణాన్ని మొదటిసారిగా మహాకవి అంటూ పంపించారండి. ఎస్ సూపర్, ఎల్లప్ప గారు యాదవ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కుమారి లక్ష్మి వెంకటేష్ మా నేమ్స్ అంటూ పంపించారు, ఆన్సర్, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి పంపించారు వీరంతా. వరవకొండ నుండి ఈశ్వరమ్మ, విశ్వరయ్య, కమ్మన్న, అబ్బా ఆన్సర్ చెప్పేశాను తమిళంలోని. తరాలపల్లి నుంచి పంపించారండి జరుపతుల బచ్చయ్య గారు. తమిళంలోనే మరి, తమిళంలో అని ఆపేశారు. ఆన్సర్ ఎక్కడ, మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గనగుల రామకృష్ణారెడ్డి గారు, రైట్ ఆన్సర్. రాజండి జయన్న కూతురు అంటే ఇప్పుడు పంపించారు. ఎస్ సురేంద్ర గారు, సురేంద్రనాథ్ పంపించారండి, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. దేశిరెడ్డి గారు పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, ఓకే అంజనబాబు గారు పంపించారండి పాలవోయి నుంచి, రైట్ ఆన్సర్. కంబన్ తమిళ్ అంటున్నాడు దొడ్డదేవరపాడు నుంచి ప్రకాష్ రాజ్, శ్యామలారాణి. నేనేంత ఆన్సర్ చదివేశాను, ఎవరు పంపించకండి. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే తమిళంలో రామాయణాన్ని రచించింది కంబన్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సమయం చూస్తే 3 గంటల 46 నిమిషాలు దాటి 50 సెకండ్లు.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై వింటున్నారు సందడి సందడి విత్ యువరాజు చిన్నబాబు. పాట వినండి, సినిమా పేరు చెప్పండి. పాట వినండి, సినిమా పేరు చెప్పండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: నేను ఒక పాట అయితే వినిపించాను, మరి ఆ పాట ఏ చిత్రంలో అయితే అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది పంపించారు, ఎవరెవరు పంపించారు, ఏం పంపించారు చూద్దాం. అప్పలరాజు గారు పెడన జోగానందన కాలేజ్. ఆన్సర్ ఎక్కడండి? అప్పలరాజు గారు అసలు ఆన్సర్ పంపించలేదు. అనుకున్నాము సాంగ్ ఇంకా రాలేదు అని క్వశ్చన్లో చిన్నబాబు అంటున్నాను. సాంగ్ క్వశ్చన్లో లేదు, నేను వినిపించే పాట ఏ చిత్రంలో ఉండేది అని అడిగాను దస్తగిరి సంజయ్ గారు. ఓహో, సాంగ్ ఇంకా రాలేదా? నాకు అయితే ఆన్సర్ అర్థం కదా. ఈ క్వశ్చన్లో ఏమిటంటే నేను సాంగ్ వినిపించాను, చిత్రం పేరు చెప్పమన్నానండి. ఓకేనా? వినండి, సినిమా పేరు చెప్పండి. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారా? దేవసేన తిరుపతి నుంచి పంపించారండి. ఏమి పంపించారు?

ఓ సూపర్ సూపర్. మీరైతే రైట్ ఆన్సర్ పంపించారండి. ఎలా తెలిసిందండి దేవసేన గారు? అనంతపురం నుంచి పిల్లగుండ్ల కాలనీ నుంచి ముళ్ళగిరి విజయ్ కుమార్ గారు బంగారు రాజు అట. ఆహా కాదు, అనంతపురం రామకృష్ణ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు పంపించారు. ఓహో రైట్ ఆన్సరే. మీ ఆఖరి ప్రశ్నకు సమాధానం రైట్ ఆన్సర్, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ రైట్ ఆన్సర్ పంపించారు. తెలిసిపోతుంది ఏంటి అబ్బాయిలకి? తెలియదండి అంటున్నారు. ఎక్కడి నుండి తీసుకొస్తున్నారండి అంటున్నారండి వీరు. ఓకే దీప్తి గారు, నేను చెప్తానండి. గోనా బుద్ధారెడ్డి పాలెంపాలి ఆలగడ్డ నందనగర్ నుంచి పంపించారండి. ఏంటది ఆన్సర్ ఇక్కడ? నెక్స్ట్ ఎవరు? సంధ్య అనంతపురం నుంచి పంపించారండి. కాదండి, రాంగ్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారు శిరీష గారు, తిరుపతి నుంచి. ఓకే రైట్ ఆన్సరే. ఎస్ఎం భాషా గారు పంపించారు. ఆన్సర్ లిటిల్ హార్ట్స్ అట. కాదు, మైద్కూర్ జాఫర్ పోలరంగడు చిత్రంలోనిది ఈ పాట అంటున్నారు. ఆహా కాదు. నెక్స్ట్ అప్పలరాజు గారు, పెడన జోగర్ధన కలిసి అప్పలరాజు గారు ఎలా కనిపించారు? మీరు కూడా ఎక్కడి నుంచో తెచ్చుకున్నారా ఉప్పు? రైట్ ఆన్సరే. మహమ్మద్ చరిద్రన్ శ్రీమాన చరిద్రన్, మీరు వినిచ్చిన పాట విన్నాం కానీ సినిమా పేరు అయితే ఏమిటో తెలియట్లేదు. పాట అయితే విన్నారట, నేను చెప్తానండి. అంజనబాబు గారు పంపించారండి. రైట్ ఆన్సర్ సూపర్. ఉరకొండి ఈశ్వరయ్య, ఈశ్వర్ కృష్ణాష్టమి కాదు. సందరి సందరి చిత్రంలో చిరుబాబు పాడిన పాట. అబ్బా సూపర్ సూపర్. అసలు ఇది దీనికైతే మీరందరూ ఓ వేసుకోవాలండి, ఎందుకంటే ఆ పాట నేనే పాడానట. సరిపోయింది సంబడం. ఆ పాట పాడింది నేను కాదు కానీ చిత్రం పేరు అడిగాను. నెక్స్ట్ ఆత్మ గురించి ఆశీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆశీష్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు గుడ్ నూన్ చెప్తున్నారు. సరే అసలు ఆన్సర్స్ అయితే కొంతమంది పంపించారు, ఎవరు పంపరేమో అనుకుంటున్నాను కానీ అయితే పాట విన్నారు. ఈడు గోల్డ్ హ్యా ఈ చిత్రంలో ఉందన్నమాట. సందరి సందరి వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. స్టూడియోలో సమయం చేస్తే 3:54 దాటి 53 సెకండ్లు అయింది. ప్రశ్న గెట్ రెడీ. స్వతంత్ర భారతం దేశానికి తొలి హోం మంత్రి ఎవరు? స్వతంత్ర భారత్కు తొలి హోం మంత్రి ఎవరు? అర్థమైందా? ఆన్సర్ తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. వికసిత్ భారత్ లక్ష్యం సాకారమయ్యేందుకు దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం 137వ సంచికలో నేడు ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ భవితను కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇటీవల ప్రారంభమైన నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల అంతర్వలయ రహదారి అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 19 వరకు 441 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలకు 2,42,00,000 రూపాయలు వెచ్చించి ఈ శస్త్రచికిత్సలు చేయించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ అనేడెడ్ ప్రొఫెషనల్ వైద్య దంత కళాశాలల్లో యూజీ పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన ఫీజుల పెంపును వర్తింపచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ 3 వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా

సీట్లలో ప్రవేశాలకు సంబంధించి ఐచ్ఛికాల ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. ఇప్పటికే 14548 మందితో కూడిన మెరిట్ లిస్టును విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిన్న విడుదల చేసింది. రోడ్డు ప్రమాదాలు, మెడికో లీగల్ మరణాల నమోదు 21 రోజుల్లో జరగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆయా మరణాల వివరాలు జనన మరణాల రిజిస్టార్లకు సకాలంలో అందించలేకపోవడంతో మరణాల నమోదు ఆలస్యమవుతోందని పేర్కొంది. జల జీవన్ మిషన్లో భాగంగా చేపడుతోన్న మల్టీ విలేజ్ స్కీమ్ బల్క్ వాటర్ సప్లై పథకాల పనులకు బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం 956.77 కోట్ల రూపాయల అదనపు నిధులు విడుదల చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

సుందరిలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, స్వతంత్ర భారతదేశానికి తొలి ఓం మంత్రి ఎవరు అని అడిగాను. ఆన్సర్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. ఎవరు ఎవరు ఎవరు

ఆత్మ గురించి తాటి పాము రాజశేషు గారు రైట్ ఆన్సర్ పంపించారండి. మీరు పంపింది రైట్ ఆన్సర్. తర్వాత మీరు నిజంగా గోల్డే ఓ సారు అంటున్నారు. నేను గోల్డా? లాస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. ఎవరు? ఆర్జే జో గారు. వావ్, సూపర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా షోకు మీరు వాట్సాప్ చేసినందుకు. మన సంద్రి సంద్రిలో మన ఆర్జే జో గారు కూడా, జ్యోతిబి గారు కూడా పాల్గొన్నారు. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ అయితే లైవ్లో, అబ్బో రాంగ్ అయితే లైవ్లో చదవకండిట, ఇది పెద్ద తోండి. మీరు పంపించింది రైటే అండి జో గారు. నెక్స్ట్ ఎన్ వెంకటరమణయ్య గారు పంపించండి, సూళ్లూరుపేట మండలం నుంచి, తిరుపతి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు హౌసింగ్ బోర్డు కాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హౌసింగ్ బోర్డు కాల నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్. దొంతి రమేష్ గారట రైట్ ఆన్సరే. నెక్స్ట్ దస్గిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పిల్లగుండ్ల కాల నుంచి ముళ్ళగిరి విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ పంపించారు. పేర్లు కొంచెం వెరైటీగా ఉన్నాయండి. ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటూ పంపించారు. ఇండిపెండెన్స్ డే ఇండియా అకౌంట్ రైట్ ఆన్సర్ పంపించారు. సురేంద్రనాథ్ ఓకే ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జయం భాషా గారు పంపించారండి రైట్ ఆన్సర్. వారి కుటుంబ సభ్యులు వీడు గోల్డ్ హ్యా అనే సినిమాలో అంటూ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆశీష్ గారు రైట్ ఆన్సర్. కాపీ పేస్ట్ అంటే అదైతే ఉప్పు అందింది వీరికి. సారీ అండి. తర్వాత ఎవరు? ఆశీష్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మురహరి యశోద జానకి రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. మామ జైనుద్దీన్ శ్రేయవారు జైనుద్దీన్ గారు పంపించారు రైట్ ఆన్సర్. అంజనబాబు గారు పంపించారు పాలబోయి నుంచి రైట్ ఆన్సర్. అప్పల్ రాజు గారు పెడన జోగరాధరావు గారి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? తలంపాడు నుంచి పంపించారండి మధు ప్రసాద్ గారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్. నేను 2 సార్లు ఆన్సర్ పెడుతున్నా, మీరు చదవడం లేదు, ఎందుకు అలాగా మీరు అడిగిన ప్రశ్న సవాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అవునా, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష గారా? ఓకే, బహుశా స్కిప్ అయిపోయిందండి, ఇప్పుడు చదివాను కదా, ఇంకోసారి చదవను. ఉదయగిరి నుండి అనూష డానియల్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకేనా. నెక్స్ట్ కొత్తగూడ నుంచి పంపించారండి నరసింహారావు గారు రైట్ ఆన్సర్. మీరు వినిపిస్తున్న సాంగ్ మై ఫేవరెట్ అండి అంటున్నారు. వనస్థలిపురం నుంచి డి బాలాజీ గారు మై ఫేవరెట్ అండి అంటున్నారు. అప్పట్లో ఒక దుంబు రేపిందట ఈ పాట. అబ్బో. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి ఆన్సర్ వచ్చేసి నేనైతే రివీల్ చేశాను. మొట్టమొదటి మనే స్వతంత్ర భారతదేశానికి తొలి హోంశాఖ మంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఇంకున్నారు ఉక్కు మనిషి మీరు పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజుల నుంచి హాయ్ చెప్తున్నారు. వావ్. లంక కృష్ణారావు గారు రైట్ ఆన్సర్.

సార్, ఈరోజు సందర్స్ అది సూపర్ అండి. జూనియర్ సాయి కుమార్ గారు అంటున్నారు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. వావ్. జ్యోతి మేడం గారికి హాయ్ చెప్పండి అంటున్నారు శ్రోత. ఎస్ రమేష్ గారు, ఓకేనండి. మేడం మీకు హాయ్ చెప్తున్నారండి మన శ్రోతలు. నాకైతే అందిన ఆన్సర్స్ అయితే ఇవే, అందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. రైట్ ఆన్సర్స్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం చూస్తే 4:08 దాటింది. మరి 8:05 వివిధ, ఈనాటి వివిధాలో ఒకే చిత్రం నుంచి పాటలు విందాం. అందుకంటే ముందు ఒక పాట విందాం. ఎప్పుడో విన్న పాట ఇది, బట్ చాలా మెలోడియస్గా ఉండే పాట. ఇద్దరు చిత్రం నుంచి వింటేనేమిటండి, వివిధ భారతి FM 101.3 MHz పై వివిధ.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: స్టూడెంట్ సమయం చూస్తే 4:15 దాటి 14 సెకండ్లు అయిపోయింది. వివిధాలు ఒకే చిత్రంలోని పాటలు, సీతయ్య చిత్రం నుంచి మరి పాటలు విందాం. SP బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన చంద్రబోస్ గీతం.

విషం కలదిప్తి ఎవరతడు ఎవరతడు ఎవరు ఆసముజ్వలమూర్తి ఆసమున్నత కీర్తి ఎవరతడు ఎవరతడు ఎవరు.

పాదం కుదిపితే తేజోవలయం తీండ్రిస్తుంది, ఆ పాదం ఉరిమితే జలధర

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఓ పిల్లా, ఓ

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అంతటి చిరంతన నిరంతర వికస్వర వైభవంతో విరాజిల్లిన రాయలసీమ, మన రైతన్నల సీమ ఈనాడు దుష్కర ముష్కర చక్కుల దురంతాలతో అతలాతలమవుతుంటే చూస్తూ ఉంటారా? చూస్తూనే ఉంటారా? అయితే

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

మీరింతవరకు వివిధ శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు సేతి చిత్రం నుంచి పాటలు విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 17 సెకండ్లు. నేనైతే టాటా బై బై చెప్పే సమయం కూడా ఆసన్నమైంది కదా. నెక్స్ట్ ఆర్జీ కూడా రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడైతే ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా వింటారు, వింటనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా? వారితో మీరు రోజూ మాట్లాడుతున్నారా? పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా తెలుసుకుందాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో ఈరోజు మీ ఆర్జే చేతంతో. సాధారణంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఒకటే అంటారు, ఎందుకంటే చిన్నపిల్లలకు ఏమి చెప్పినా తెలియదు, అర్థం కాదు. పెద్ద వయసు వారికి తెలిసినా చిన్నపిల్లల్లానే ప్రవర్తిస్తారు. ఇంట్లో పెద్ద వయసు వారుంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమైన విషయమే. చంటి బిడ్డలను ఎంత ఓపికగా సాగుతామో ఈ పెద్ద పిల్లలను అంతకంటే ఎక్కువ ఓపికతో చూడాల్సిన అవసరం ఉంది. వీరిని సంరక్షించడం ఓ సవాల్తో కూడుకున్న వ్యవహారం. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేమిటో ఇప్పుడు చూద్దాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: ఇంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్దల సలహా తీసుకోండి. వారి సలహా ప్రకారం ఆ పని చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో చర్చించండి. ఎందుకంటే మనల్ని పెంచే క్రమంలో ఇటువంటి ఎన్నో విషయాలను వారు చూసుంటారు. అదీ కాకుండా మీరు సలహా అడిగితే మీరు వారికిస్తున్న గౌరవానికి మురిసిపోతారు. వారి మురిపెం వారిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. పెద్ద వయసు వారికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. డాక్టర్ సమాచారం, ముఖ్యమైన ఫోన్ నంబర్స్ జాబితా లిస్ట్, అన్ని సందర్భాల్లోనూ మీరే ఇంట్లో ఉండటం సాధ్యం కాదు. మీరు లేని సమయంలో పెద్దవాళ్లకి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఏ డాక్టర్ కి ఫోన్ చేయాలో ఇంట్లో అందరికీ తెలుసుండాలి. అదేవిధంగా అత్యవసరమైన అన్ని నెంబర్లను రాసుంచుకోవాలి. అది అందరికీ తెలిసేలా ఉంచాలి. ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ఆ నంబర్లు ఉపయోగపడతాయి. ఇంట్లో ఒంటరిగా ఉందామనే ఫీలింగ్ రానియకుండా వారికి చిన్న చిన్న పనులు అప్పగించండి. వారు ఆ పనుల్లో పడి కొంత సమయం గడిపేయగలుగుతారు. వారి పనుల్లో సహాయం కావాలా అని

0: తరచూ అడగడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు అలా అడిగితే వారి పట్ల మీరెంతో శ్రద్ధతో ఉన్న విషయం అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా వారి మనసులో ఉత్సాహంగా ఉంటారు. శారీరక వ్యాయామం చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అది మీ ప్రియమైన వ్యక్తిని చాలా సంవత్సరాలు మంచి స్థితిలో ఉంచుతుంది. ఇది ఆందోళన మరియు నిరాశను అరికట్టే అనుభూతి, మంచి హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది. తోట పని చేయడానికి, కలిసి నడవడానికి, పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూడటానికి ప్రోత్సహించండి. ఇది వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. పెద్దవాళ్ళు పిల్లలు తమని పట్టించుకోవడం లేదు అనే భ్రమలోకి వెళ్లిపోతూ ఉంటారు. అది వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. మనం ఎన్నో పన్నుల్లో పడి సాధారణంగా పెద్దలను గురించి పట్టించుకోము. అన్నీ ఇస్తున్నాం కదా అనుకుంటాం, కానీ వారు మీరు నోటి వెంట వచ్చే ఆత్మీయ మాటలను వినాలని అనుకుంటారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా రోజులు ఒకసారైనా మీ ఇంట్లో ఉన్న మీ అతి ముఖ్యమైన పెద్దలతో కొద్దిసేపు మాట్లాడండి. ఇది మీ పెద్దల ఆరోగ్యాన్ని రెట్టింపు హుషారుగా ఉంచుతుంది. ముందే చెప్పినట్టుగా చిన్నపిల్లలు పెద్దవారు ఒకే విధంగా ఉంటారు. వారిని గౌరవంగా చూసుకోవడం మన బాధ్యత. ఇంట్లో 60 ఏళ్లు దాటిన వారుంటే వారి విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఇలా ప్రతి ఇంట్లో దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్నవారు తప్పక ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే వృద్ధాప్యంలో ఉన్న వారి విషయంలో కూడా ఈ శ్రద్ధ అవసరం. వయసు మీద పడుతున్నప్పుడు జరిగే మార్పులను గుర్తించి వారి అవసరాలను బట్టి వారికి సంరక్షణ ఇవ్వాలి. మన దేశంలో మనిషి సగటు జీవితకాలం 68 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఉన్నవారు శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వారికి అండగా నిలిచి వారితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటే వారు ఆత్మీయతకు నోచుకున్న వారవుతారు. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆప్యాయత అవసరమవుతుంది. వృద్ధాప్యంలో కలిగే శారీరక, మానసిక మార్పులే ఇవి. శారీరక మార్పుల్లో ముఖ్యంగా చర్మం ముడతలు పడుంటుంది. పొడివారి తరచూ చర్మ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. శరీరం బలహీనం అవుతుంది, కంటి చూపు తగ్గుతుంది, చెవులు సరిగ్గా వినపడవు, జీర్ణశక్తి తగ్గుతుంది, మతిమరుపు పెరుగుతుంది, ఆలోచన శక్తి తగ్గుతుంది, దంత సమస్యలు ఏర్పడతాయి, బరువు తగ్గుతారు, వంగి నడవాల్సి వస్తుంది, చేతుల్లో వణుకు ప్రారంభమవుతుంది, మాట తడబడవచ్చు, వయసును బట్టి తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయి. ఖాళీగా ఉండడం వల్ల ప్రశాంతత కోల్పోవచ్చు, డిప్రెషన్ కి లోను కావచ్చు, ఒంటరితనానికి లోను కావచ్చు, ఇతరులపై ఆధారపడాల్సి రావచ్చు, మద్యానికి అలవాటు పడవచ్చు. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనంగా ఉంటాయి, పడితే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వారికి ఇలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో టాయిలెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయాలి పెద్దవాళ్ళు. వాష్రూమ్ లో కాలు జారి పడిపోయే పరిస్థితి ఉండకూడదు. సాధ్యమైతే చిన్న చిన్న వ్యాయామాలు లేదంటే కాలినడకలు అలవాటు చేయాలి. యోగా, మెడిటేషన్ వంటివి ప్రోత్సహించాలి. మతిమరుపు వల్ల అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. వారికి ఔషధాలు, నిత్యావసరాలు అందేలా చూడాలి. ఇందుకోసం ఓ షెడ్యూల్ ని అందరికీ కనిపించేలా వాల్ పోస్టర్ రూపంలో అతికించాలి. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల విషయంలో అశ్రద్ధ చూపకుండా వైద్యులను సంప్రదించాలి. కంటి చూపు మరింత దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు వైద్యుణ్ణి సంప్రదించాలి. వినికిడి సమస్యలున్నా, బీపీ, షుగర్ వంటి అనారోగ్యాలున్నా నిర్లక్ష్యం చేయరాదు. దగ్గరుండి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, వింటర్లో చలి నుంచి రక్షణ లభించేలా చూడాలి. ఆయా కాలాలు, పండుగలకు అనుగుణంగా నూతన వస్త్రాలు సమకూర్చాలి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దయ్యాక అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. పీచు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఫ్రూట్స్ ఇవ్వాలి. మద్యపానం, ధూమపానం మానేసేలా చూడాలి. కుటుంబ సభ్యులంతా వీరికి తగిన సమయం కేటాయించి ఆప్యాయంగా మాట్లాడితే వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వారికి తగిన గౌరవం, మర్యాద ఇవ్వాలి. వృత్తి జీవితంలో చాలా అలసిపోయి ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉంటే వారికి తగిన పుస్తకాలు సమకూర్చాలి. పర్యాటకంపై ఆసక్తి ఉంటే అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. చిన్న చిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉంటే ఆ దిశగా ప్రోత్సహించాలి. గార్డెనింగ్, పెట్స్ వంటి వాటిపై ఆసక్తి ఉంటే వాటిని సమకూర్చాలి. హాబీస్ ని ఎన్కరేజ్ చేయాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దట్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఎల్డర్లీ కేర్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 09515 2272703.

మా ఈమెయిల్ అడ్రస్ feedback@gmail.com. ఐ రిపీట్ feedback@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మాదక ద్రవ్య రహిత సమాజం కోసం ప్రతినబూనాలని యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎటువంటి మత్తు పదార్థాలకైనా బానిసలు కాకుండా దూరంగా ఉండేలా మానసిక శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలన్నారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవగాహన కల్పించాలని కంటెంట్ క్రియేటర్లు యూట్యూబర్లకు సూచించారు. మన్ కీ బాత్ 137వ కార్యక్రమంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఈ మేరకు యువతకు దిశానిర్దేశం చేశారు. వీధి వ్యాపారాల కోసం తీసుకువచ్చిన పీఎం స్వనిధి యోజన పథకం లక్షలాది మంది మహిళలకు ఉపయోగపడుతోందని మోదీ పేర్కొన్నారు. దీని ద్వారా దాదాపు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటున్న అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137వ సంచికలో గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం పురస్కారం లభించింది. ఉజ్బెకిస్తాన్ అత్యున్నత ఒలీ దారా జాలీ దస్తిక్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జయోమో ఆయనకు ఈ అవార్డు అందజేశారు. ఇది మోదీకి లభించిన 36వ అంతర్జాతీయ పురస్కారం. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు మరింత సాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 4.7 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యధరా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1వ ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లను పంపిణీ చేస్తామని, కొత్తగా మంజూరైన 6,268 మంది వితంతు లబ్దిదారులకు 1న పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ ఉత్సవ్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా బాధ్యతాయుతంగా నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ పరిధి చైతన్యపురంలోని మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణలు అభ్యంతరాల స్వీకరణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: హాయ్ లిజనర్స్, గుడ్ ఈవినింగ్, సలాం, నమస్తే అండ్ శుభ సాయంత్రం. అండ్ సో వీకెండ్ సండేని బాగా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు కదా. వీకెండ్ని మామూలుగా సెలబ్రేట్ చేసుకుంటూ లేదు. అండ్ ఈరోజు మీ మాధవినితో వచ్చేసాను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాం మన సండేని అండ్ ఒక బ్యూటిఫుల్ ఫన్ డేగా మార్చేసుకుందాం. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ గీత్ గాథ చల్. గీత్ గాథ చల్ బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే మీకోసం ఆశికి 2 మూవీ నుంచి సాంగ్ తోటి మన షోని వెల్కమ్ చెప్పేసేద్దాం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఏంటబ్బా ఫ్లో ని డిస్టర్బ్ చేస్తావు? చూడు, ఆట మాట పాట కలిసి నా మనసులో విరిసెను ఒక అందాల పూతోట.
3: అచ్చా, నీ టాలెంట్ ఏదో వన్డే ఆర్జేగా మైక్ ఆన్ చేసి చెప్పు.
2: అవునా, ఎప్పుడు ఎక్కడ?
3: 30 సంవత్సరాల్లోపు యువతి యువకులకు
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
5: అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
6: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.

0: కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: City FM 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిద్ భారతి FM 101.3.
8: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ పార్టీ 101.3 అండ్ టైం చూస్తే 5:22 అవుతుంది. అండ్ మనము నామ్ గీత్ గాత చల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మా ఇంటి ప్రతి మీకోసం బ్యూటిఫుల్ హిందీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ పార్టీ 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. కడపలో అవకాడో పంట సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. కొత్త పంటను ఎంచుకుని సమాచారాన్ని అందిపుచ్చుకుని మార్కెట్తో నేరుగా అనుసంధానమైన వరదరాజ్ ప్రస్థానం రైతులకు స్ఫూర్తిదాయకమని మన్ కీ బాత్లో అన్నారు. తన స్నేహితుల పొలంలో అవకాడో పంటను వరదరాజ్ చూశారు. తర్వాత యూట్యూబ్ ద్వారా పంట గురించి సమాచారం తెలుసుకున్నారు. ఇప్పటిదాకా 4 టన్నులు పండించారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మార్కాపురం జిల్లా పరిధిలోని వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ను మళ్లించేందుకు చర్యలు చేపట్టినట్లు మార్కాపురం డీఎస్సీ నాగరాజు తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ రేపు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాల దారి మళ్లింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో విశాఖపట్నం జిల్లా మారికవలసలోని రెసిడెన్షియల్ స్కూల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, డీఏల బకాయిలు, సరెండర్ లీవుల చెల్లింపు తదితర సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఏపీ ఐకాసా చైర్మన్ విద్యాసాగర్ ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ చేయనున్నారు. 1వ తేదీన ఉదయం 9:45 తాడేపల్లిలో హెలికాప్టర్లో బయలుదేరి 11:05 మొగల్తూరు చేరుకుంటారు. 11:45 నర్సాపురంలోని పొన్నపల్లి చేరుకుని లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు. 12:00 మొగల్తూరు ప్రజావేదిక వద్దకు చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణదారుల చెరలో చిక్కుకోకుండా వాటిని డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా ప్రాజెక్టు అమాన్ను అమల్లోకి తీసుకురానుంది. నేపాల్ జలప్రయాణంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 768కి చేరింది. హిమనీనాదం విచ్ఛిన్నం కావడంతో ఉప్పొంగిన నదులు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ ప్రకృతి విపత్తుకు నేపాల్లో 734 మంది, టిబెట్లో 16 మంది మృతి చెందారు. మరో 2498 మంది గల్లంతు కాగా వీరిలో 589 మంది విదేశీయులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 6:04 కావస్తుంది. అండ్ మనం ఎంటరైపోతున్నాం కృష్ణాతీరంలోకి. ఈరోజు కృష్ణాతీరంలో మీతో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, క్రియేటివిటీని మేల్కొల్పండి. క్రియేటివిటీ అనగానే అదేదో తెలివైన వాళ్ళ పనేగా, అదేదో కల్చరల్ యాక్టివిటీకి సంబంధించిన అంశంగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు.

కానీ క్రియేటివిటీగా ఉండడం అంటే పనిలో కొత్తదనాన్ని చూపించడం అండి. ఇలాంటి వాళ్ళు మెదడు వయసు పెరుగుదల నెమ్మదిగా ఉంటుందని, దీని ద్వారా మానసిక హెల్త్ కూడా సంతమవుతుంది అని చెప్పేసి, అంటే దీని ద్వారా మెదడు వయసు పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది, దీని ద్వారా మానసిక ఆరోగ్యం కూడా సంతమవుతుంది. నేచర్ కమ్యూనికేషన్తో చాలా రిలీజ్ అయిన ఒక అధ్యయనంలో మనకి ఇదంతా వెల్లడైందనమాట. అందరికీ క్రియేటివిటీ ఉంటుంది, అది ఎలాగ బయటకు తీస్తే ఎక్కడైనా రాలించగలరు. దీనికోసం మనం ఏం చేయాలి, మన క్రియేటివిటీని ఎలా బయటపడేటట్టు చేసుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను కృష్ణాతీరంలో. షేర్ చేసే ముందు బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేద్దాం. ఆకాశమిని హద్దురా మూవీ నుంచి ఈ ట్రాక్ అయితే వినేసేద్దాం. అయిందా వింటే ఎంజాయ్ చేయండి. వివిధ్ భారతి 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల దాటి 10 నిమిషాలు కావస్తోంది. అండ్ మరికొద్ది క్షణాల్లో విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతున్న ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మడి సంజయరాణి వెల్లడించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచికలో ప్రధానమంత్రి ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాదక ద్రవ్యరహిత యువత అభివృద్ది చెందిన భారతం అన్న పేరుతో ప్రచారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాగుతోందన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములవుతుండటం సంతోషకరమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: पीएम

0: నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారని నరేంద్ర మోదీ చెప్పారు. ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందినప్పుడు ఆమె కుటుంబ భవిష్యత్తు కూడా మెరుగుపడుతుందన్నారు. పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని, ఇంటి అవసరాలు తీరుతాయని, మహిళల ఆత్మవిశ్వాసం బలపడుతుందని ప్రధానమంత్రి వివరిస్తూ,
1: పిఎం స్వనిధి యోజనా కి లాభార్థియో మే కరీబ 46% మహిళాయే హై, యానీ దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజనా సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. గాజియాబాద్ కి బబీతా శర్మా జీ ఇస్కా బహుత్ అచ్చా ఉదాహరణ హై. బబీతా జీ పూజా కి సామగ్రీ కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ. ఫూల్, దియే, అగర్బత్తి, నారియల్ జీ చీజే బేచ్కర్ వో అప్నే పరివార్ కి ఆజీవికా మే హాత్ బంటాతీ థీ.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగు తాగునీరు లభించనుంది. వెలిగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. తొలిదశ ప్రారంభం ద్వారా 10.70 TMCల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో సుమారు 119,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట సూక్ష్మ, చిన్న, మత్స్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట వ్యాప్తంగా ఈ పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పారు. కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్దిదారులకు సెప్టెంబర్ 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51 లక్షల రూపాయలను విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. గిరిజన విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్దం చేయడం ద్వారా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పాత్రికేయులతో ఆమె ఈ రోజు మాట్లాడుతూ, దీనికోసం విశాఖపట్నం జిల్లా మారిక వలసలోని గురుకుల పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ఇంటర్మీడియట్ చదివే 600 మంది ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్య, వసతి, ఆహారంతో పాటు నీట్, ఐఐటి, జేఈఈ కోచింగ్ అందిస్తామని మంత్రి తెలిపారు. రాష్టంలో నీట్, పీజీ జాతీయ అర్హత పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును, పరీక్షా కేంద్రాల్లోని వసతుల కల్పన, విద్యార్థుల హాజరు, ఇతర భద్రతా ఏర్పాట్లను నేరుగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు గత 5 పరీక్షా కేంద్రాల్లో 1,159 మందికి గాను 1,147 మంది విద్యార్థులు హాజరయ్యారని, 98.95% హాజరు నమోదైనట్లు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని తెలిపారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: Even in the middle of the night, it wakes me up to say, Madam, we have received...
5: EM Akashavani
6: Balasayam chesavamma ottuga.
1: Life is a radio. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
7: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.
8: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 6:20 కావస్తుంది. అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన ప్రాంతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేసేస్తున్నాం కృష్ణా తీరంలో. సో అండ్ మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా అండి, క్రియేటివిటీని అలా మేల్కొల్పండి. క్రియేటివిటీ అనగానే అదేదో తెలివైన వాళ్ళ పనిగా, అసలు అదేదో కల్చరల్ యాక్టివిటీగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ క్రియేటివిటీగా ఉండడం అంటే పనిలో కొత్తదనని చూపించడం అండి. ఇలాంటి వాళ్ళ మెదడు వయసు పెరుగుదల నెమ్మదిగా ఉంటుందని, దీని ద్వారా మానసిక హెల్త్ సొంతమవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకా నేచర్ కమ్యూనికేషన్లో రిలీజ్ అయిన ఒక అధ్యయనం కూడా చెప్తోంది, అందరికీ క్రియేటివిటీ ఉంటుంది, అది ఎలాగ బయటకు తీస్తే ఎక్కడైనా మనం రాణించగలము, దీనికోసం ఏం చేయాలి అనేది ఈరోజు కృష్ణ తీరంలో మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇష్టమైన పనిని ఎంచుకుని దానిలో ఏదైనా కొత్తదనం తీసుకురావచ్చేమో చూడండి. ఇంకా వినియోగదారునిగా ఉన్న చోటే ఉత్పత్తిదారిగా మారొచ్చేమో ట్రై చేయండి. ఒకరోజులో అద్భుతాన్ని క్రియేట్ చేయలేం, కానీ రోజు ట్రై చేస్తే కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇంకా ఇటువంటి క్రియేటివిటీని మనలోని ఉన్నదాన్ని ఎలా మనం బయట తీసుకురావచ్చు ఏంటి అనేది మరిన్ని మీతో షేర్ చేస్తుంటాను. అండ్ ఇప్పుడైతే మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి ఈ ట్రాక్ అయితే వినేసేద్దాం. అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, అండ్ మీరు నరమి అజయ్ మాధవితో.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల 35 నిమిషాలు అవుతుంది. అండ్ మనమున్నాం కృష్ణా తీరంలో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తే అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ క్రియేటివిటీని ఎలా మనం కనుగొని దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. సో అప్పట్లాగే అందుబాటులో ఉన్న న్యూస్ అనేది ఆధారంగా ఏదైనా క్రియేట్ చేస్తున్నాను అనమాట. అంటే ఆల్రెడీ రెడీగా ఉన్నవి అందుబాటులో ఉన్న యొక్క న్యూస్ సమాచారం కానీ దాని యొక్క డిపెండెన్సీని బట్టి క్రియేట్ చేసేస్తుంది. కానీ మన మెదడు మాత్రమే ఆ పరిధిని దాటి థింక్ చేస్తుందండి. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మేధకు పూర్తిగా విభిన్నమైంది క్రియేటివిటీ. ఇంకా ఏ హెల్ప్ తోటి కొన్ని క్షణాల్లోనే కావాల్సింది రాబట్టచ్చు, కానీ క్రియేటివిటీకి చాలా టైం పడుతుంది. ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్. అంతే కదా అండి, ఆల్రెడీ రెడీగా ఉన్న దాని యొక్క సమాచారం ప్రకారమే రెడీ చేస్తుంది. కానీ క్రియేటివిటీ అనేది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కంపేర్ చేస్తే ఈ యొక్క మన క్రియేటివిటీ అనేది చాలా డిఫరెంట్ అనమాట. ఆల్రెడీ రెడీగా ఉన్న న్యూస్ని మనకి ఇమీడియట్గా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లో మనకి అందుబాటులో ఇచ్చేస్తే క్రియేటివిటీని అనేది ఇట్స్ మేక్ టైమ్ అనమాట. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్. సో వాట్ ఎవర్ ఇట్, క్రియేటివిటీకి బయటికి రావాలి అంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఇటువంటి టిప్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత. అండ్ ఇప్పుడైతే మీకోసం విరూపాక్ష మూవీ నుంచి ఈ ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూసి 6:48 అవుతుంది. మరి మున్నాం కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాము అండ్ క్రియేటివిటీని మనలో ఎలా ఉన్నదాన్ని బయటకు తీసుకురావాలి ఏంటి అనేది మీతో షేర్ చేశాను కదా. ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్ లైక్ దట్ అనమాట. సో మన ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో ఇల్లు, ఆఫీసు, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఈక్వల్గా చేసుకునే ప్రాసెస్లో ప్రెషర్ అండ్ ఆందోళనలు మామూలు అయిపోయాయి కదా. ఇంకా వర్క్ ప్రెషర్ అనేది పెరిగినప్పుడు, లేదా ఇంట్లో ప్రాబ్లమ్స్ పెరిగినప్పుడు, లేదా అలాగే చాలామంది కోల్పోయేది మానసిక ప్రశాంతతే కదా. సో ఈ ప్రెషర్ని జయించడానికి కాస్త నవ్వితే చాలండి. దీనివల్ల శారీరక అండ్ మానసిక హెల్త్ కూడా చాలా మెరుగుపడుతున్నాయి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అనమాట. సో ఇంకా వాట్ ఎవర్ ఇట్, అందరి లైఫ్ స్టైల్ బిజీ షెడ్యూల్ అండి, అటు ఆఫీస్లో కానీ అలాగే

ఇంటి రెస్పాన్సిబిలిటీస్లో కానీ అన్ని కోణాల్లో చూస్తే ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. సో ఈ ప్రెషర్ నుంచి బయటపడాలి అంటే ఒక చిన్న స్మైల్ అన్నమాట. దీనివల్ల శారీరక అండ్ మానసిక హెల్త్ కూడా చాలా

రోగ నిరోధక శక్తిని ఇంక్రీజ్ చేసి మన యొక్క హార్ట్ హెల్త్ని మెరుగుపరుస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు హ్యాపీగా, అంటే కష్టాలు వచ్చినా నవ్వమని కాదు, సో అన్ని ఎవరికైనా ఉంటాయండి, ప్రెషర్స్ అనేవి లేకుండా ఎవరి లైఫ్ స్టైలు ఉండదు. సో ఆ ప్రెషర్తో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న ఆనందాలని కూడా ఎంజాయ్ చేస్తే కనుక మన యొక్క నవ్వు అనేది చాలా, మనకి హార్ట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నవ్వడం ఒక భోగం అండి, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు. కాబట్టి మన ఒత్తిడిని పోగొట్టుకోవడానికి కాస్త నవ్వు ద్వారా మనము ఇటువంటి ప్రెషర్స్ అన్నీ పక్కన పెట్టచ్చు. ఏమంటారు, హ్యాపీగా నవ్వుతూ ఉండండి. అండ్ టైం చూస్తే 6:50 అవుతుంది. మన కృష్ణా తీరంలో అండ్ క్రియేటివిటీని ఎలా మనం బయటకు తీసుకురావాలి, మనం హ్యాపీగా ప్రెషర్స్ నుంచి కొంచెం రిలాక్సేషన్ అనేది పొందుతూ నవ్వుతూ ఉంటే కనుక కొంచెం మన లైఫ్ స్టైల్లో అటువంటి ప్రెషర్స్ పక్కన పెడితే నవ్వు ద్వారా మనము హ్యాపీగా ఉండొచ్చు అన్నది మీతో షేర్ చేశాను కదా. అండ్ ఇంకా నేనైతే మన కృష్ణా తీరానికి టాటర్ గుడ్ బై చెప్పేస్తున్నాను. ఇంకా 7:00కి మనసును మనసులో కలుసుకుందాం. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ మీరు ఉన్నారు మీ అంటే మధువితో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ కంబైన్డ్ కాన్వకేషన్ 2026 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రేపు న్యూఢిల్లీలో జరగనున్న ఈ వేడుకలో NIFT అధికారిక విజిటర్గా ఆమె పాల్గొని పట్టభద్రులకు డిగ్రీలను ప్రదానం చేస్తారు. కోడింగ్ రంగంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కేవలం కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో భారతదేశ సుసంపన్నమైన చరిత్రను ప్రతిబింబించే భారత్ రాజ్య వెబ్సైట్ను రూపొందించిన ముంబైకి చెందిన కృష్ణ శేషాద్రి కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో ప్రధానమంత్రి ఈ డిజిటల్ చారిత్రక అట్లాస్ ప్రత్యేకతను దేశ ప్రజలకు వివరించారు. మార్కాపురం జిల్లాలో రేపు వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించే వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1ని ముఖ్యమంత్రి ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారని వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టులో నీటి విడుదలకు సంబంధించి ట్రయల్ రన్ను అధికారులు ఈరోజు నిర్వహించారు. కొల్లంవాగు వద్ద ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని సొరంగ మార్గంలోకి విడుదల చేశారు. నీటి ప్రవాహం, గేట్ల పనితీరు, సొరంగంలో నీటి తరలింపు ప్రక్రియను అధికారులు పరిశీలించారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. కాకినాడ జిల్లాలో నీట్ పీజీ పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లాలో జరిగిన నీట్ పీజీ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు మరింత సాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 4.07 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు, మెడికో లీగల్ మరణాల నమోదు 21 రోజుల్లో జరగాలని రాష్ట వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆయా మరణాల వివరాలు జనన మరణాల రిజిస్టార్లకు సకాలంలో అందించలేకపోవడంతో మరణాల నమోదు ఆలస్యమవుతోందని పేర్కొంది. జలజీవన్ మిషన్లో భాగంగా చేపడుతోన్న మల్టీ విలేజ్ స్కీమ్ బల్క్ వాటర్ సప్లై పథకాల పనులకు బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం 956.77 కోట్ల రూపాయల అదనపు నిధులు విడుదల చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది. ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ భారత్ ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువత్ ప్రచారంలో వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, డ్రగ్స్ లేని యువత, మత్తురహిత భారత్ లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకున్న సామూహిక సంకల్పమని పేర్కొన్నారు.
3: नशा मुक्त युवा फॉर विकसित भारत, ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
2: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయటపడ్డానికి సహాయం చేసేవారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని, ప్రజలను అలాగే మత్తురహిత జీవితం సందేశాన్ని అందించే పాటలు సృష్టించాలని యువ సంగీతకారులను కోరారు. దేశంలో అద్భుతమైన కంటెంట్ క్రియేటర్లకు కొరత లేదని, సమాజ శ్రేయస్సు కోసం వారు వివిధ భాషల్లో అవగాహన కంటెంట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు. పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు నూతన శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ యోజనలోని మహిళా సాధికారత కోణంపై చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారుల్లో దాదాపు 46% మహిళలే ఉన్నారని మోదీ వెల్లడించారు.
3: पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं. गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
2: भारत उज्बेकिस्तान लो तम व्यूहात्मक భాగస్వామ్యాన్ని సమగ్ర స్థాయికి పెంచుతున్నట్టు ప్రకటించాయి. భారత్ కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేయడానికి అలాగే అరుదైన ఖనిజాల త్రవ్వకాలకు సంబంధించిన ప్రాంతాలపై చర్చలు జరిపేందుకు ఉజ్బెకిస్తాన్ అంగీకరించింది. గనులు, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల చర్చలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో ఇరుదేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత వ్యాపారాన్ని 5 రెట్లు పెంచి 2030

0: నాటికి 5 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం పట్ల ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
1: విశేష అవసర పర హమనే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమనే హమారీ సాజేదారీ కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార 1 బిలియన్ డాలర్ పార్ కర్ చుకా హై. అబ్ హమనే 2030 తక్ 5 బిలియన్ డాలర్ వ్యాపార కా లక్ష్య రఖా హై. ఇస్కే లియే హమ్ మార్కెట్ యాక్సెస్, కనెక్టివిటీ, బ్యాంకింగ్ ఆర్ పేమెంట్ జేసే జూడే విషయం పర్ వ్యవస్థాగత రూప్సే ఆగే బఢేంగే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బిష్కెక్ లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమాపేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ఎస్సీఓ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. 2017 నుండి భారత్ ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపదీ ముర్ము రేపు న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్లకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముర్ము డిగ్రీ పట్టాలు అందజేస్తారు. జర్నలిజంలో అత్యంత ముఖ్యమైన నైతిక విలువ విశ్వసనీయత అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేరళలోని అలంపూజలో కేరళ కౌమిది దినపత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. 1 శతాబ్దానికి పైగా నైతిక విలువలు వీడకుండా పత్రికా రంగంలో సేవలందిస్తున్నందుకు కేరళ కౌమిది యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం జాన్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 768 మంది మృతి చెందగా 2500 మందికి పైగా గల్లంతయ్యారు. 8186 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. భోటే కోసి నదీ ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 108 మంది భారతీయులను రక్షించగా మరో 275 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇప్పటికే 4 విమానాల్లో 68 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, నిత్యావసరాలను ఖట్మండూకు పంపించింది. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల వచ్చిన వరదలు పట్టణాలను, జల విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టాయి. నేపాల్ చైనా అధికారులతో కలిసి భారత్ రక్షణ చర్యలను వేగవంతం చేస్తోంది. కేంద్ర కార్మిక, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఉద్యోగ పురోగతి, ప్రమోషన్లు, నిలిచిపోయిన సర్వీస్ వ్యవహారాలపై ప్రతినిధి బృందం మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. వారి డిమాండ్లను సంబంధిత శాఖలతో సంప్రదించి లోతుగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఈ, ఇండోనేషియా జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. ఈరోజు ఒడిశా రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్,

జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువత ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

టైం చూస్తే 7 గంటల నాటి 15 నిమిషాలు అవుతుంది అండ్ ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ సో ఇట్స్ టైమ్ ఫర్ మంచై. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866244888 నాకు వాట్సాప్ పంపించేయాలి. సో ఇందుకి నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటారా, సో సండే కదా అందరూ వీకెండ్ సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి అలా విని ఇలా వచ్చేసిన తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తాను అనమాట. ఇప్పుడైతే మీకోసం అజ్ఞాతవాసి మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసిద్దాం. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0868648844కి వాట్సాప్ పంపించేసేయండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

మీరు మెయింటైన్ చేస్తున్నారు వివిధ పార్టీ 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల దాటి 22 నిమిషాలు అవుతుంది అంట. మనము నమ్మంచిన మంచాయిలో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866-24-8814కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. సో నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇల్లు కట్టిస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు, ఎవరై ఉంటారు? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. సో ఇల్లు కట్టి ఇస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు. మీరు అనుకున్న ఆన్సర్ అయితే కాదు, కొంచెం డిఫికల్ట్గా ఆలోచించండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇల్లు కట్టి ఇస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు, ఎవరై ఉంటారు? అండ్ మీరు అనుకున్నదైతే ఆన్సర్ అయితే కాదు, కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి, మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో మీకు ఆన్సర్ తెలిస్తే, మీకు తెలిసిన విషయం నాకు తెలిసి అందరికీ షేర్ చేయాలి అనుకుంటే నాకు వాట్సాప్ పంపించాల్సిందే 0866-24-8814కి 0866-24-8814 అండ్ ఎప్పుడైతే మీకు సమ్మ జనతా గ్యారేజ్ నుంచి బ్యూటిఫుల్ రాకుండా చేద్దాం. ఇల్లు కట్టిస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు, అలా చేస్తూ ఉండండి అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ నాకు వాట్సాప్ పంపించేసేయండి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
6: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల 30 నిమిషాలు.

వస్తుంది. అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇల్లు కట్టేస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు అని అడిగాను. అందరూ మీరు అనుకున్నదే అని అనుకుంటున్నారు, కారు మీరు అనుకున్న ఆన్సర్ అయితే అది కాదు అని చెప్పాను కదా. అందరూ అదే ఆన్సర్ పంపించారు. సో ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అంటే, కెల్లోక్ అండ్ థ్యాంక్ యూ నాని గారు, అండ్ అలాగే చిన్నబాబు గారు, ఎర్రమల్లి సీతమ్మలక్ష్మి. అఫ్ కోర్స్ మేబీ 7కి లేదండి, చిన్నబాబు గారు వెళ్ళిపోయారు, మాధవినేత వచ్చేసాను. అండ్ అలాగే ముసపేట మహబూబ్ నగర్ జిల్లా, ఐఎమ్ నరేష్, మెర్సీ విజయ. యా ఫైన్ అండి. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ డాక్టర్ మాధవి గారు, జవాబు టాపి మేస్త్రి అని అంటున్నారు. అందరూ అదే పంపిస్తారు ఐ థింక్ సో. అండ్ బ్రహ్మయ్య కర్నూలు బిల్డర్, అదే అనుకున్నాను. చాలామంది బిల్డర్ ఆర్ టాపి మేస్త్రి అనే పంపిస్తారనుకున్నాను, కానీ ఆన్సర్ అది కాదు కదా. అండ్ చిన్నారావు దేవీనగర్ నుంచి, సారీ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు సేమ్ ఆన్సర్ పంపించారు, బిల్డర్ అని, సారీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్యాపు రొద్దుటూరు కడప జిల్లా నుంచి సేమ్ ఆన్సర్. అండ్ ఈ మేస్త్రి కట్టిస్తాడు కదా అండి, ఇంట్లో ఉండడు అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేశారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ యా ఫైన్ అండి, పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు అండ్ తాపి మేస్త్రి అని పంపించారు, కాదుగా రాంగ్ ఆన్సర్. అండ్ అండ్ నెక్స్ట్ తల్లిదండ్రులు అని మెసేజ్ చేశారు ఇంతకీ నందిగామ ఫాల్గొనరావు గారు. ఏంటి సార్ ఆన్సర్ పంపించారు గారు, మీ నేమ్ అండ్ మీ విలేజ్ నేమ్ పంపించలేదు. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, ముఠా మిస్త్రీ అని పంపించారు, కాదుగా. అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి, బిల్డర్ అంటున్నాను, కాదుగా రాంగ్ ఆన్సర్. తికమక ప్రశ్నల మాధవి గారు వచ్చారు, మేము రాంగ్ ఆన్సర్ చెప్తుంటే మీరు చిలిపిగా అవుతూ ఉంటారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. బాలాజీ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి, ఇది కరెక్ట్ కాదని తెలుసా, మీకు హైదరాబాద్ పంపిస్తున్నాను, నాకు దొరకలేదు అంటూ తాపి మేస్త్రి లేకపోతే ఇంజనీర్ అని మెసేజ్ చేశారు, కాదుగా రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే మంచిని మంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ అంటూ పాలెం పోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, బిల్డర్ అని మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ ప్రొద్దుటూరు కడప జిల్లా దస్తగిరి సంధ్య గారు, రాంగ్ ఆన్సర్, చీమలు అని పంపించారు. అండ్ లైక్ దట్, అలాగే ఆలోచించండి, లైక్ క్రీచర్స్ కానీ లైక్ ఇలా ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. కొంచెం దగ్గరలోకి వచ్చారు, చీమలు అయితే కాదండి. అండ్ ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా ముసపేట విలేజ్, మహబూబ్ నగర్ జిల్లా, సారీ ఇంటి యజమాని అని పంపించారు, రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి మేస్త్రి అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు, మేస్త్రి అని పంపించారు, కాదుగా రాంగ్ ఆన్సర్. అంతపూర్ నుంచి అనురాధ గారు, పిచ్చుక గూడు, కొంచెం దగ్గరకు వచ్చారండి, ఆవేలోనే ఆలోచించండి. అండ్ పిచ్చుకగూడు కాదండి, పిచ్చుకగూడులో అయితే పిచ్చుక అయితే ఉంటుంది కదా, సో అదేమీ కట్టి అక్కడికి ఏమీ వెళ్ళిపోదు. సో ఈ వేలో ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇల్లు కట్టి ఇస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు. అండ్ భాస్కర్ గారు పెడిన అండ్ పక్షి అని మెసేజ్ చేశారు, కాదండి రాంగ్ ఆన్సర్, పక్షి కూడా దానిలో స్టే చేస్తుంది. అండ్ పిచ్చుకలాగా ఉన్నది, సంథింగ్ లైక్ దట్, అలా ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇల్లు కడతాడు కానీ దానిలో అప్పు అంటే ఆ క్రీచర్ ఉండదన్నమాట. అండ్ రాంగ్ ఆన్సర్ అండి. డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, ఊట్కూర్ నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ ఇల్లు కట్టి ఇస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు. అండ్ లైక్ ఇది ట్రీస్ మీద, ఆటల మీద అయితే ఉండదు. అండ్ ఇంట్లో అండ్ అలాంటి ప్లేసెస్లో కూడా ఉంటుందన్నమాట. చీమలు పెట్టిన పుట్టలు అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి, చీమలు ఉంటాయి పుట్లో, రాంగ్ ఆన్సర్. అండ్ ఇలా ఆలోచిస్తూ ఉండండి, నేను ఆల్రెడీ చాలా వరకు క్లూ ఇచ్చేసాను, ఈ ఆన్సర్ క్లూని యూజ్ చేసుకుని నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. ఇల్లు కట్టిస్తాడు కానీ ఆ ఇంట్లో ఉండడు, బిల్డర్ కాదు, టాపి మేస్త్రి కాదు, మేస్త్రి కాదు, ఇంటి యజమాని కాదు. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే చీమలు కాదు, అండ్ పక్షి గూడు కాదు, అండ్ పిచ్చుక గూడు కాదు. ఇలా ఆలోచిస్తూ క్రీచర్స్ వైపు ఉన్న వేలో ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఒక సాంగ్ అలా విని ఇలా వచ్చేద్దాం, ఇప్పుడైతే మీకోసం శౌర్య మూవీని సాంగ్ అయితే వినేసేద్దాం.

0: Red Bharati FM 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తుంది. అండ్ మనమున్న మంచిన మంచైలో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తూ ఉన్నారు. అండ్ 0866248814కి, 0868648814కి. అండ్ నేను చాలా ఆల్మోస్ట్ చాలా దగ్గర క్లూడ్ కూడా ఇచ్చేసాను. క్లూని ఎవరైనా యూజ్ చేసుకుని నాకు ఆన్సర్ పంపించారు ఏంటన్న చూసేద్దాం. అండ్ ఇల్లు కట్టి ఇస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు. అండ్ బిల్డర్ అన్నారు, టాపీ మేస్ట్రీ అన్నారు, హౌస్ ఓనర్ అన్నారు, ఇంటి యజమాని అన్నారు. అండ్ ఆది జోనర్ పక్కన పెట్టేస్తే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఫస్ట్ చీమల పుట్ట అన్నారు. అండ్ నెక్స్ట్ ఏమేమన్నారు ఏంటి అని చూసేద్దాం. అసలు నా యొక్క క్లూని యూజ్ చేసుకున్నారా, అండ్ యూజ్ చేసుకుని ఎవరన్నా ఒక్క ఆన్సర్ అయినా కరెక్ట్ ఆన్సర్ పంపించారా లేదా అని చూసేద్దాం. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి చీమలు పెట్టిన పుట్టలు అన్నారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే అండ్ ఫాల్గుణరావు గారు, మీరు ఆన్సర్ పంపిస్తున్నారు కానీ మీ పేరు అండ్ మీ విలేజ్ నేమ్ పంపించట్లేదు, ఏంటండి? మీ ఫాల్గుణరావు గారు అన్న పేరు కూడా మీ పైన ఎక్కడో ఉంటే మీ

ప్యాక్ చేసి ఉంటే అది చదువుతున్నారనమాట. అండ్ చెదల పురుగు అన్నారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. నో కాదండి, కూలీలు లేదా కాంట్రాక్టర్ అంటున్నారు. లా కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఆన్సర్ పంపించలేదు. అనంతపూర్ నుంచి అనురాధ గారు పాము పుట్ట, కాదుగా రాంగ్ ఆన్సర్గా. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు, నో రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ యూకే నుంచి చెదలు అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే ఏం నరేష్ మెర్సీ విజయ రోజా పనిమనిషి అంటున్నారు, సారీ రాంగ్ ఆన్సర్. పనిమనిషి మనకి ఇల్లు ఎందుకు కట్టుబెడుతుందండి. అండ్ కొడాలి సీతారామయ్య గారు గుంటూరు, సారీ కాకి అంటున్నారు, కాకి ఆన్సర్ కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ తాపి పనివాడు బిల్డర్ అంటూ మొత్తం మూడు కలిపి చక్కగా పంపించేశారు హైదరాబాద్ గణేష్ వేదవతి, రాంగ్ ఆన్సర్ అండి. ఎట్ట కేకలికి మొత్తానికి ఆప్షన్స్ ఇచ్చి దానిలో ఒక పర్సన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మాధురి గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అమ్మయ్య మీరు బతికించారు మాధురి గారు, మొత్తానికి కొంచెం డిఫరెంట్గా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి ఆప్షన్స్ ఇచ్చారండి నాకు. ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చెప్పన, తేనెటీగ, సాలెపురుగు, గోడ మీద బల్లి, మియం మియం పిల్లి, చెప్పులు అంటూ ఈ నాలుగు అంటే 1, 2, 3, 4, 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 5 ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్ అన్నారనమాట. సో నిజంగానేనండి, ఈ 5 ఆప్షన్స్లో మాత్రం ఒకటి కరెక్ట్. అండ్ అలాగే ఏమై ఉంటుంది ఆప్షన్స్ నాకు ఇచ్చారు చెప్పాను కదా, బాలాజీ గారు తేనెటీగ, సాలెపురుగు, గోడ మీద బల్లి, మియం మియం పిల్లి, చెప్పులు అంటూ నాకు 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 5 ఆప్షన్స్లో 100% ఒకటి కరెక్ట్ అండి. అండ్ అలాగే సిక్వామ్ బిల్డ్స్ క్యాకోన్ అండ్ లీవ్స్ అండ్ బటర్ఫ్లై ఏంటో పంపించారని మొత్తానికి మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి గిజ్జిగాడు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ మంగళగిరి జయలక్ష్మి గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి అంటున్నారు. ఎగ్గా ఎగ్గా ఎందుకు అనుకున్నారండి, ఇల్లు కట్టిస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు అనగానే ఎగ్గెందుకు గుర్తొచ్చింది, తేనెటీగ కూడా కాదండి, రాంగ్ ఆన్సర్. మొత్తానికి ఆప్షన్స్ యూజ్ చేసుకున్నారు పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు. 5 ఆప్షన్స్ చదివాను కదా, ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్ అన్నాను కదా, బాగా యూజ్ చేసుకున్నారు, వెరీ నైస్, యు ఆర్ వెరీ టాలెంటెడ్ అండి. సో కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మిరియాల తిరుమలయ్య గారు ఆండాలు పుట్టపక్క నుంచి మేస్త్రి, రాంగ్ ఆన్సర్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం, హాయ్ మేడం, సో హాయ్ అండి. అలాగే పాలెంపోలి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ ముసాపేట మహబూబ్ నగర్ నరేష్ మెర్సీ రోజా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి. ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా అండి, హనీబీ కూడా కాదండో, మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి. ఇంతకీ ఏంటి ఆన్సర్ అంటే స్పైడర్ అండి. ఒకే ఒక్క పర్సన్ మాత్రం కరెక్ట్ ఆన్సర్ పంపించారు మాధురి గారు. అఫ్కోర్స్ అండి, హ్యాపీగా ఎందుకుంటాను అంటే మీరు రాంగ్ ఆన్సర్ పంపించినందుకు కాదు, మన వాళ్ళకి తెలియని ఒక క్వశ్చన్ అడిగాని అన్న హ్యాపీనెస్ అండి, అంతే. అంత సాడిస్ట్ని అయితే కాదు, రాంగ్ ఆన్సర్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అని అనుకోకండి. అండ్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే స్పైడర్ అనమాట, సాలెపురుగు. సాలీడు అంతే కదా అండి, సాలిపురికి ఏం చేస్తుంది, ఇది సాలి గూడు కట్టేసి అది అక్కడ స్టే అవ్వదు, పక్కకి వెళ్ళిపోతుంది. అలాగా చక్కగా అల్లి గూడు కట్టేసుకుని చక్కగా మంచిగా అల్లేసి అక్కడ స్టే అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట సాలి పురుగు అనమాట. ఇల్లు కట్టి ఇస్తాడు కానీ ఆ ఇంట్లో ఉండడు, ఎంత చక్కగా అల్లుతాడు కదా ఇల్లు. సో మొత్తానికి 5 ఆప్షన్స్ ఇచ్చారు అండ్ కరెక్ట్ ఆన్సర్ ఒకళ్ళే ఒకళ్ళు పంపించారు, అది నిజంగానే హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఇంతకు ఆన్సర్ ఏంటి అంటే స్పైడర్ అనమాట, సాలే పురుగు అనమాట, అది చక్కగా గూడు కట్టేసి అక్కడ స్టే చేయదనమాట. అందరూ ఆన్సర్స్ పంపించేస్తున్నారు, వెరీ నైస్. అండ్ ఇంకా సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం కదా, సెకండ్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అండ్ సెకండ్ క్వశ్చన్ మళ్ళీ టఫ్ అడిగితే నన్ను నిజంగా మాధవి సాడిస్ట్ అయిపోయిందని ఫీల్ అవుతారు, అందుకే సెకండ్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అడుగుతా. పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది, పెరిగాక ఎర్రగా ఉంటుంది, చనిపోయాక తెల్లగా ఉంటుంది, అది తెలుసండి మీ అందరికీ తెలిసిన విషయం, మీ అందరికీ తెలిసిన విషయం నాకు తెలిసి అందరికీ తెలియాలి అంటే నాకు వాట్సాప్ పంపించేసేయండి. ఇంతకు ముందులాగా రాంగ్ ఆన్సర్ అని కాకుండా అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారని నాకు తెలుసు, అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారు అని చెప్పేసి నేను చక్కగా స్మైల్ తోటి మళ్ళీ చదువుతాను అనమాట. సో మీకు తెలిసిన విషయం నాకు షేర్ చేయాలంటే 0866-244-8144కి, 0866-248-8841కి వాట్సాప్ పంపించేసేయండి. పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది, పెరిగాక ఎర్రగా ఉంటుంది, చనిపోయాక తెల్లగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మీకోసం నిన్ను కోరి మూవీ నుంచి సాంగ్ అయితే వినసేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75%

0: పర్సెంట్ మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి

0: ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల దాటి 50 నిమిషాలు కావస్తోంది. అండ్ ఈ అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది, పెరిగాక ఎర్రగా ఉంటుంది, అండ్ చనిపోయాక తెల్లగా ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిన క్వశ్చన్, అండ్ ఆన్సర్ పంపించేస్తున్నారు 0866244814కి, 0866244814కి వాట్సాప్ పంపించేస్తున్నారు. అండ్ ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. అండ్ కెనకారావు గారు పెడనా, యా అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ దసక్రి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, యా కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడినా, సాలీడు రాత్రి గూడు కట్టి అందులో ఉండి పొద్దున్న వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మెసేజ్ చేశారనమాట. అండ్ సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆంజనేయులు భూదాన్ పోచిన పనుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నరేష్ మెర్సీ రోజా మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి జయలక్ష్మి గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. కానూరు నుంచి తాతారావు గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, యా కరెక్ట్ ఆన్సర్ అండ్ నైస్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. అండ్ పాలకొల్లు నుంచి సూర్యకుమారి గారు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ, యా కరెక్ట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు సారీ అండి. అండ్ ఒకవేళ కరెక్ట్ ఆన్సర్. అండ్ మిరియాల తిరుమలయ్య ఆండాలు పుట్టపక్క నుంచి కరెక్ట్ ఆన్సర్. అంతపూర్ నుంచి చంద్రదా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ గణేష్ వేదవతి కరెక్ట్ ఆన్సర్, సారీ రాంగ్ ఆన్సర్. అండ్ హైదరాబాద్, అలాగే ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ సూరిబాబు గారు అండ్ వాళ్ళ వైఫ్ డి కళ్యాణి గారు కామేశ్వరిపేట శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ అలాగే భాగ్యలక్ష్మి గారు శ్రీనివాస్ పైడికొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ముసపేట మహబూబ్ నగర్ జిల్లా నరేష్ మెర్సీ రోజా, యా సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే టైం చూస్తే 7 గంటలు దాటి 52 నిమిషాలు అవుతుంది. అండ్ కరెక్ట్గా 8:00కి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ నుంచి రిలే వింటారు. అండ్ 8:00కి. అండ్ థర్డ్ క్వశ్చన్ నేను అడుగుదాము అంటే టైం ఎక్కువ లేదు, అండ్ అడుగుతాను చాలామంది ఆన్సర్స్ పంపిస్తారా లేదా, లేకపోతే నెక్స్ట్ వీక్ మనం దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేద్దామా లేదా అని చూద్దాం. నేనైతే ఆన్సర్ అయితే రివీల్ చేయను. అండ్ ఆన్సర్ ఏంటి అంటే, నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో పెరుగుతుంది, కానీ నీళ్లు తాగదు. చాలామంది బబుల్ అనుకుంటారు, వాటర్ బబుల్ అయితే కాదు. ఎందుకంటే చాలామంది అదే ఆన్సర్ పంపిస్తారు, రాంగ్ ఆన్సర్ అని చెప్పటం కన్నా మీరు అనుకున్న ఆన్సర్ అయితే అది కాదు అని రివీల్ చేస్తున్నారు అనమాట. అండ్ నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో పెరుగుతుంది, కానీ నీళ్లు తాగదు. ఏమై ఉంటుంది ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866244814కి, 0866244814కి వాట్సాప్ పంపించేసేయండి. ఇంతకీ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వీల్ చేయలేదు ఏంటి అంటారా, బొగ్గు అండి. కోళ్ళ పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది బొగ్గు, పెరిగాక దాన్ని కాలిస్తే ఎర్రగా ఉంటుంది, అండ్ అది మెల్ట్ అయిపోయి ఇది అయిపోయిన తర్వాత బూడిద కదా తెల్లగా ఉంటుంది. ఆన్సర్ ఏంటి అంటే కోల్, బొగ్గు అనమాట. థర్డ్ క్వశ్చన్ మరొకసారి కంటిన్యూ చేస్తున్నాను. నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో పెరుగుతుంది, కానీ నీళ్లు తాగదు. వాటర్ బబుల్, నీటి బుడగైతే కాదు. ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీకోసం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ నుంచి ట్రాక్ అయితే వినిసేద్దాం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 7 గంటల దాటి 59 నిమిషాలు అవుతుంది. అండ్ నేనైతే నీటిలో పుడుతుంది, నీటిలో పెరుగుతుంది, నీ వాటర్ అయితే తాగదు అని చెప్పాను కదా, ఆన్సర్ తెలిస్తే నెక్స్ట్ వీక్ రివీల్ చేయండి. అండ్ ఇట్స్ టైం ఫర్ సో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

సో ఇంకా మనిషిని మనిషికి అయితే టాటా గుడ్ బై చెప్పేస్తున్నాను అండ్ మెసేజెస్ అయితే నేను రివీల్ చేయలేకపోతున్నాను. ఎందుకు అంటే కనుక 8 o'clock మనకి హైదరాబాద్ కేంద్రం నుంచి మనకి రిలే ఉంటుంది కాబట్టి. సో ఇంకా సో సారీ అండి, ఇంకా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఐ థింక్ సో నేను రివీల్ చేస్తాను.

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
2: సార్ నమస్కారం అండి.
1: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
2: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
1: బాగుంది కృష్ణగారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
2: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే, దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
1: కృష్ణగారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
2: అలానే.
1: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
2: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను.

0: ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక 3వ వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే, ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే, మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకొని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే 2 నెలల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర 2 కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా

మనందరికీ అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది, మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది ముఖ్యంగా మన యువత ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు.

0: కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కానీ మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు, సరుకుల్ని టోకును కొనటం ఆరంభించారు, మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్నే మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే 2 స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం

సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయడాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వెసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు

సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టార్ భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్, ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు.

0: ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి

0: డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. వార్తల వివరాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేరళంలోని అలప్పూజాలో కేరళం కౌముది పత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఉపరాష్ట్రపతి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్రికారంగం ముద్రణ నుండి టెలివిజన్, డిజిటల్ వేదికలు, సామాజిక మాధ్యమం, కృత్రిమ మేధ వైపు పయనించినప్పటికీ విశ్వసనీయమైన సమాచారం, పాత్రికేయ నైతిక విలువలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ, భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా రెండవ రోజున తాష్కంట్లో ఆ దేశ అధ్యకులు షౌకత్ మిర్జియోయోవ్తో ద్వైపాక్షిక సమావేశాన్ని నరేంద్ర మోదీ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య సంప్రదింపులు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణం వంటి వివిధ రంగాలలో అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అనంతరం నరేంద్ర మోదీ ప్రస్తుత వాణిజ్యానికి 5 రెట్లు అధికంగా 2030 నాటికి $5 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవడానికి నిర్ణయించామని వెల్లడిస్తూ,
1: इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े विषयों पर व्यवस्थागत रूप से आगे बढ़ेंगे.
0: ఇదిలా ఉండగా, ఇరు దేశాల మధ్య సహకారం కోసం చేసిన కృషికి, ప్రయత్నాలకు గాను నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం ఉలీ దరాజాలి దస్లిక్ని అందుకున్నారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఇటీవల సంభవించిన వరదలతో దెబ్బతిన్న నేపాల్కు భారతదేశం 68.5 టన్నుల సామగ్రిని అందించడంతో పాటు సహాయక చర్యల కోసం సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను పంపింది. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ విమానం ఈరోజు నేపాల్లో దిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రత కిట్లతో సహా డీఎన్ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను కూడా భారతదేశం నుంచి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ నెల 26న సంభవించిన ఆకస్మిక వరదల విషాదం తర్వాత నేపాల్లో ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా వేగంగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈరోజు జరిగిన పీఎం సేతు సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, రక్షణ రంగంలో దేశీయ తయారీని కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోందని గుర్తు చేశారు. రక్షణ రంగంలో ప్రైవేట్, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని పెంచుతోందని అన్నారు. పీఎం సేతు పథకం కింద 200 హబ్లు, 800 స్పోక్ల నమూనాలో 1000 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఉన్నతీకరించబడుతున్నాయని ఆయన తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో 101 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు రక్షణ మంత్రి శంకుస్థాపన చేశారు. పరిసరాల పరిశుభ్రతకు దేశ ప్రజలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ద్వారా ప్రధానమంత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం

0: ప్రభుత్వం ప్రజలందరి నిబద్ధతగా మారినప్పుడు అది ఆ ప్రాంత స్వరూపాన్నే పూర్తిగా మారుస్తుందని చెప్పారు. నదీ తీర ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేలా ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ప్రధానమంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా, మాదక ద్రవ్యరహిత సమాజం కోసం కృషి చేయాలని నరేంద్ర మోదీ యువతని కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో అవగాహన కల్పించాలని కంటెంట్ సృష్టికర్తలకు, యూట్యూబర్లకు సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజ్, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన చంద్రశేఖరన్ వంటి వారు అవకాడో పండ్లను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఎలా పొందుతున్నారో నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సైక్లింగ్ను తమ వారపు దినచర్యలో భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ దేశ ప్రజలను కోరారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ప్రత్యేక జాతీయ క్రీడా దినోత్సవ 88వ ఎడిషన్కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, రెజ్లర్ సంగ్రామ్ సింగ్, నటి మధురిమా తులి నాయకత్వం వహించారు. బ్రిక్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 25,000కు పైగా ప్రదేశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సైక్లింగ్ వలన శారీరక దృఢత్వంతో పాటు కాలుష్య నియంత్రణ కూడా జరుగుతుందన్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 12-13 తేదీలలో భారత్ మండపంలో భారత్ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిస్తున్నందున ఈ ఎడిషన్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
1: దేశ్ మే సైక్లింగ్ ఏక్ క్రేజ్ బన్ రహా హై, సండే ఆన్ సైక్లింగ్ ధీరే ధీరే ధీరే జనతా మే పేషన్ కే రూప్ మే కన్వర్ట్ హో రహా హై. సైక్లింగ్ ఏ బెస్ట్ ఎక్సర్సైజ్ హై, సైక్లింగ్ పొల్యూషన్ కా సొల్యూషన్ హై, సైక్లింగ్ ఫిట్ రహనే కా మంత్ర హై, సైక్లింగ్ ట్రాఫిక్ కా భీ సమాధాన్ హై. తో చలో హమ్ సబ్ యువా సాథియో దిన్ మే ఏక్ ఘంటే మొబైల్ యా కంప్యూటర్ కే స్క్రీన్ సే హట్ కే ఖేల్ కే మైదాన్ మే జాయే, సైక్లింగ్ కరే, ఖేలే ఔర్ అప్నే స్వయం కో ఫిట్ రఖే.
0: ఉజ్బెకిస్తాన్ అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైన ప్రతిష్టాత్మక ఉలీ దరాజలీ దోస్త్లిక్ ఆర్డర్తో సత్కరించబడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమ పోస్టు ద్వారా స్పందించిన స్పీకర్, ఈ గౌరవం భారత్ ఉజ్బెకిస్తాన్ సంబంధాలకు మూలమైన విశ్వాసం, ఆప్యాయత, సద్భావనకు, అలాగే ఈ చిరకాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్ష ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 265,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 339 నగరాలు ఏర్పాటు చేసిన 1,111 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 273,000 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 265,980 మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మూర్తి ఎఫ్ఎం 101.3.
1: సమయం 8 గంటలు దాటి 44 నిమిషాలు కావస్తోంది అండ్ ఇప్పటివరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ డ్యూయట్. డ్యూయట్లో మీకోసం బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9 గంటల 4 నిమిషాలు కావస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మధురస్వరాల్లోనికి. మధురస్వరాల్లో మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్స్ ప్లే చేస్తూ ఉంటాను. అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: ఇప్పుడు మీకోసం ఎస్పీబి అండ్ జానకి గారి గానంలో, వేటూరి గారి సాహిత్యంలో, ఇళయరాజా గారి మ్యూజిక్లో వచ్చిన బ్యూటిఫుల్ ట్రాక్ అండ్ బ్లాక్ బాస్టర్ సాంగ్ రాక్షసుడు మూవీ నుంచి ట్రాక్ అయితే వినసిద్దాం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. ఇప్పుడైతే మీకోసం స్వాతి ముత్యపు జల్లులోనే సాంగ్ వినేసేద్దాం. ప్రేమ యుద్ధం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఎస్ జానకి గారు పాడారు, అండ్ వేటూరు సుందరరామ్మూర్తి గారి సాహిత్యంలో మీ అందరి కోసం వస్తున్న బ్యూటిఫుల్ ట్రాక్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
7: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనమున్న మధురస్వరాలు బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ టైం చూస్తే 9 గంటల దాటి 29 నిమిషాలు కావస్తుంది. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం విచిత్ర సోదరులు చిత్రించి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అండ్ రాజశ్రీ గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: City FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.

అది ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. టైం చూస్తే 10:02 నిమిషాలకు అవస్తుంది. అండ్ మనం వింటైపోతున్నాం వినిపించిన రాగాల్లోనికి. అండ్ వినిపించిన రాగాల్లో మీకోసం ఫస్ట్ వస్తున్న పాట నిన్నే పెళ్ళాడతా చిత్ర నుంచి. సాంగ్ అయితే వినేసిద్దాం, పి సుశీల్ గారు పాడారు. అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: City FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. మనమున్న వినిపించిన రాగంలో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకోసం చిట్టి చెల్లెలు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ పి సుశీల గారు పాడారు. అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ఇంటో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. ఇప్పుడైతే మీకోసం మూక ప్రేమ చిత్రం నుంచి పి సుశీల పాడారు అండ చక్రవర్తి గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఆత్రేయ గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.